ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వీజమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 5వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దేశభక్తి గీతం విందాం. మేలిమి వన్నెల స్వర్ణము కన్న బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. ఇక ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివకథ శివస్థుతులు విన్నారు. గానం చేసిన వారు వాణిజయరాం, బి వసంత, ఎం బాలమురళి కృష్ణ బృందం. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీమతి ఎస్ రమాదేవి.
1: జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం, మానోన్నతిం దిశతి పాపమపాకరోతి, చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం, సత్సంగతి కథయకిం నకరోతి పుంసాం. ఇది భర్తృహరి సుభాషితం. సత్సంగతి జడత్వాన్ని పోగొడుతుంది, సత్యాన్ని పెంపొందిస్తుంది, ఆత్మగౌరవాన్ని వృద్ధి చేస్తుంది, పాపాలను తొలగిస్తుంది, మనస్సుకు ఆనందాన్నిస్తుంది, కీర్తిని వ్యాపింపచేస్తుంది. సత్సంగత్యము వల్ల ఏమి కలుగదు? అన్నీ కలుగుతాయి. మంచివారి సాంగత్యంలో పవిత్రమైన వాతావరణం ఉంటుంది. సత్సంగత్వంలో సదాలోచనలతో పురోగమిస్తాము. దుస్సంగత్యంలో చెడు ఆలోచనలతో చెడు పనులు చేయడానికి సంకల్పిస్తాము. మంచివారి సాంగత్యంలో మనిషి దివ్యత్వాన్ని పొందుతాడు. చెడు సహవాసంలో మనిషి జంతు స్వభావానికి దిగజారిపోతాడు. యోగులు సన్యాసులు అడవులలో క్రూర జంతువుల మధ్య తపస్సు చేస్తూ ఉంటారు. వారి వద్ద ఎటువంటి మారణాయుధాలు ఉండవు, అయినా భయము లేకుండా శాంతియుతంగా జీవిస్తుంటారు. వీరు జంతువులను చూసి భయపడరు, ఆ జంతువులు వీరిని చూసి జడియవు. వారి పవిత్ర ప్రేమ ప్రభావం వల్ల జంతువులలో క్రూరత్వాన్ని మరపింపచేస్తుంది. జీవితంలో మంచి చెడులు సాంగత్యం వల్లనే కలుగుతాయి. ఉదాహరణకు, ఇనుము దుమ్ముతో కలిస్తే తుప్పు పట్టి పాడైపోతుంది. అదే ఇనుము నిప్పుతో చేరితే ఎర్రగా మెత్తగా మలినాలన్నీ తొలగి వస్తువులు చేయడానికి అనువుగా మారుతుంది. తులసీదాస్ తన భార్య అయిన రత్నావళిపైన అతిశయించిన ప్రేమ కలవాడు. ఒకనాడు ఆమె, నా శరీరముపై నీకున్న ప్రేమలో సగము శ్రీరామచంద్రుని మీద మళ్ళిస్తే ఈ సంసార సాగరాన్ని దాటి అమృతత్వాన్ని శాశ్వత ఆనందాన్ని పొందగలవు అన్నది. ఈ మాటలు అతనిలో మార్పు తెచ్చాయి. ఇల్లు విడిచాడు. 14 ఏండ్లు పుణ్యస్థలాలను దర్శించి రామాయణాన్ని రచించాడు. లోకం ఈనాడు అతనిని సంత్ తులసీదాస్ అంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర భగవత్పాదులు చెప్పి ఉన్నారు. అంటే కామక్రోధాది అరిష

0: వర్గమును జయించి సంగరాహిత్యము అంటే ఎవరి సాంగత్యము అవసరము లేని స్థితి ఏర్పడి నిర్మోహత్వం కలుగుతుంది. ఆ స్థితిలో నిశ్చలమైన ఆత్మతత్వం బోధపడుతుంది. అప్పుడు జీవుడు ముక్తిని పొందుతాడు.
1: శ్రీమతి ఎస్ రమాదేవి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, పండ్ల తోటలలో సస్యరక్షణ, ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేస్తారు.
2: రైతన్నలకు నమస్కారం. వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పండ్ల తోటలు, కూరగాయల పంటలకు చీడపీడలు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నందున రైతు సోదరులు పండ్ల తోటల సస్యరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష, సీడ్లెస్ ద్రాక్ష తోటలు పంట కోసం కత్తిరింపులు చేసుకుని చిగుర్లు పగిలే దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఆంత్రాక్నోస్, బూజు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున దీని నివారణకు గాను చిగుర్లు పగిలిన వెంటనే 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకోవాలి. 2 ఆకుల దశలో ఉన్నప్పుడు 2 గ్రాములు మెటాలాక్సిల్, 2 గ్రాములు M45 మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చిగుర్లు తినే పురుగు, దీన్నే గాజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు ఆశించినట్లు కనబడితే 1 మిల్లీలీటర్ డైక్లోరోవాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పురుగును నివారించుకోవచ్చు. చీనీ తోటలకు గజ్జి తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు గాను 30 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, 3 గ్రాములు ట్రిప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి నివారణకు గాను 1 మిల్లీలీటర్ మిటిగేట్, 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దానిమ్మ, ఈ పంట కాయ ఎదుగుదల కోత దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాక్టీరియా మచ్చ తెగులు ఉన్న తోటల్లో 15 గ్రాములు బావిస్టిన్, 5 గ్రాములు స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఫ్రూట్ సక్కింగ్ మౌత్ నివారణకు రాత్రిళ్ళు తోటల్లో పొగ వేయడం లేదా 1.5 మిల్లీలీటర్ల పెంతోయట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రేగు, ఈ పంట కాయ పిందెరాలడం, కాయ తొలచు పురుగు అధికం కావడాన్ని గమనించవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. దీని నివారణకు గాను 2 మిల్లీలీటర్లు కార్బోసల్పాన్, 2 మిల్లీలీటర్ల సైటోజైమ్, 2 మిల్లీలీటర్ల కాంటాఫ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 10 రోజుల వ్యవధిలో 2 మిల్లీలీటర్ల నోవాల్యూరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక అరటి పంట విషయానికి వస్తే, ఈ పంటలో గెల ఎదిగే దశలో ఉన్న అరటి తోటల్లో కాయపై మచ్చ గార ఏర్పడి నాణ్యత లోపించే అవకాశం ఉంది. పూర్తిగా బయటకు వచ్చిన గెలలకు 5 నుంచి 7 గ్రాములు 18:0:45 అలాగే 1 గ్రాము కార్బండిజం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. టమోటా, ప్రస్తుతం టమోటా పూత, కాయ ఎదుగుదల, కోత దశలో ఉన్నాయి. కాయలు, ఆకులు, కాండంపై మచ్చలు ఏర్పడి క్రమేణా మొక్క చనిపోతుంది. దీని నివారణకు గాను 2.5 మిల్లీలీటర్ల క్లోరోతలానిల్, అలాగే 2.5 గ్రాములు Z78 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 4 లేదా 5 రోజుల వ్యవధిలో 1.5 గ్రాములు పాసిటైల్ ఏఎల్, అలాగే 0.3 గ్రాములు స్ట్రెప్లోసైక్లిన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కాకర, బీర విషయానికి వస్తే, ఈ పంటలకు ఆకుమచ్చ తెగులు, బూజు తెగులు సోకిన తోటల్లో

మిల్లీలీటర్ డయాపెన్ కొనజోల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయకుళ్ళ నివారణకు 1 గ్రాము కార్బండిజం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన సూచనలు రైస్ సోదరులు పాటించి పండ్ల తోటల్లో అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు పైర్లకు మేలు చేసే మిత్ర పురుగులు. ఇవి చీడ పురుగులను భక్షించడం ద్వారా పైర్లకు మేలు చేస్తాయి. రసాయనిక మందుల వాడకం కారణంగా పంటలకు రక్షణ కవచాలైన మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయి. కందిరీగలు, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు గుడ్ల నుంచి బయటకు రాగానే కందిరీగలు ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వాటి బెడద నుంచి పంటలను కాపాడుతాయి. అక్షింతల పురుగులు, ఇది పిల్ల పురుగుగా ఉన్నప్పుడే పంటకు హాని కలిగించే పేనుబంక, దీపపు పురుగులు పచ్చ పురుగు గుడ్లను తిని పంటను కాపాడుతాయి. బిళ్ళ పురుగు, కాండం తొలిచే పురుగు లార్వాలు, పచ్చదోమలు, సుడిదోమలు, నామాల పురుగులను, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను ఈ బిళ్ళ పురుగులు తిని పంటను కాపాడుతాయి. చిమటలు, రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులు, ఆకుముడత పురుగులు, పచ్చదోమ, పేనుబంక పురుగులను ఇవి భక్షిస్తూ ఉంటాయి. అందువల్ల పంట బాగా పెరుగుతుంది. మిడతలు, పంట ఎదుగుదలకు అడ్డం వచ్చే కాండం తొలిచే పురుగులు. గబ్బునల్లి, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు గుడ్లను తినడంతో పాటు వాటి సముదాయాలను, సుడిదోమలను, పచ్చదోమలను తింటూ పంటలకు మేలు చేస్తాయి. తూనీగలు, సుడిదోమలను, ఆకుపచ్చ దోమలను పట్టి తింటాయి. తద్వారా పురుగుల బెడదను నియంత్రిస్తాయి. గొల్లబామ, పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు లార్వాలను, తల్లి పురుగులను తిని పంటలకు ఇవి రక్షణ కల్పిస్తాయి. సాలెపురుగు, వరిలో సుడిదోమ, ఆకుపచ్చ దోమ, గొట్టాల పురుగు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను ఇవి తింటాయి. వేరుశనగ పంటకు నష్టం చేసే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుపచ్చ దోమలను కూడా తిని పంటను కాపాడుతాయి. అల్లిక రెక్కల పురుగు, లార్వాలను, పేనుబంక పురుగులను ఇవి తింటాయి. ఇలా ఎన్నో విధాలుగా పంటలకు మేలు చేసే మిత్ర పురుగులకు హాని కలిగించకుండా వాటిని రక్షించుకునే విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించి పంటలను కాపాడుకోవచ్చు. జీవాల్లో నీలి నాలుక వ్యాధి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెలు, మేకల్లో వచ్చే ప్రధాన వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి ఒకటి. ఈ వ్యాధి విడుదల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. నీలి నాలుక వ్యాధి మేకలలో కంటే గొర్రెల్లో అధికంగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన 5 నుంచి 10 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి సోకిన జీవాల్లో 104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం వస్తుంది. కంటి నుంచి, ముక్కు నుంచి నీరు కారుతుంది. నీరు గడ్డగట్టి చీమడిగా మారుతుంది. ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. శ్వాస సరిగా తీసుకోలేక జీవాలు బాధపడతాయి. నాలుక చిగుళ్లపైన పుండ్లు ఏర్పడి నాలుక నీలిరంగులోకి మారి బయటకు ఉంటుంది. పెదవులు, నాలుక, చెవులు, ముఖం, దవడల మధ్య భాగం వాస్తుంది. పొదుగు వాపు వచ్చి చెనుకట్లపైన పుండ్లు ఏర్పడతాయి. కాలి మడమ చుట్టూ పుండ్లు ఏర్పడి కొన్నిసార్లు గిట్టలు కుళ్ళిపోయి కాలి నుంచి ఊడిపోతాయి. రక్త విరేచనాలు కలిగి చూడు గొర్రెలలో గర్భస్రావం జరుగుతుంది. క్రమంగా మేత తీసుకోలేక నీరసించి జీవాలు మృతి చెందుతాయి. ఇక చికిత్స విషయానికొస్తే, నోటిలోని పుండ్లు, కాలి మడమ చుట్టూ ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. ఈ వ్యాధి సోకిన జీవాలను ఎండ సోకే ప్రదేశంలో ఉంచడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి తీవ్రత తగ్గడానికి యాంటీబయాటిక్ మందులను 3 నుంచి 5 రోజులు వాడాలి. ఇక నివారణ చర్యల విషయానికొస్తే, వ్యాధిగ్రస్త గొర్రెలు, మేకలను మంద నుంచి వేరు చేయాలి. పాకలో దోమలు, పిడుదలు లేకుండా
వాటి నివారణకు

0: క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. పాక చుట్టూ నీరు నిల్వరాదు. గొర్రెల పాకలో వేపాకులతో పొగబెట్టడం వలన దోమలను కొంతవరకు నివారించుకోవచ్చు. చనిపోయిన జీవాలను సున్నం లేదా ఉప్పుగోతిలో చల్లి పూడ్చాలి లేదా కాల్చివేయాలి. ఈ వ్యాధి నివారణకు రక్షా బ్లూ టీకా ప్రభుత్వ వైద్యశాలలో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. రైతు సోదరులు వెళ్ళి ఈ టీకాను వేసుకొని జీవాలను కాపాడుకొని ఆశిస్తున్నాం.
1: సేద్యప్ సిద్ధులు కార్యక్రమంలో పండ్ల తోటలలో సస్యరక్షణ ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు 2,000 లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు

0: కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీకిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
3: మెడికల్ టూరిజంను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్నారు.

0: రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువట రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తర్వాత నవలాస్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 26వ భాగం ప్రసారమవుతుంది, రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ ప్రకృతి గేయాలు వినిపిస్తారు శ్రీ జోటూరి తులసీదాస్. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ, రచన వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన తిరుమల రామచంద్ర గారి కూతురు ఆముక్త మాలేదగారితో పరిచయం ఉంటుంది. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాల విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం, సమన్వయం శ్రీ ఎ హేమంతరాస్. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో భజన గీతాలు వినిపిస్తారు శ్రీ జె ఓబులప్ప బృందం. 7:45 వికసిత్ భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 దార్శనిక భారత్, ఇందులో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు, బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త.

శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం. చివరుల ఊయరలలో గానం సిహెచ్ కుసుమకుమారి, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కరగా కృష్ణమోహన్.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గాయ్ ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గాయ్ ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గాయ్ ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.6

0: బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోసిస్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మై భారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యాముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరువులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుడండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్ 17 బాలికల సింగిల్స్

0: టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాలతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూధన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 26వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ ప్రకృతి గేయాలు వినిపిస్తారు శ్రీ జూటూరి తులసిదాస్. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక పాట.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడుగుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: సమాచార వేదిక నేటి ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో ఆర్డీఓ, తహసీల్దార్, సువర్ణగ్రామ, వార్డు కార్యాలయంలోనూ ప్రజల నుంచి వినతులు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. రబీలో నల్లరేగడి భూముల్లో సాగు చేసే రైతులకు రాయితీ విత్తనం పంపిణీకి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 58 రైతు సేవా కేంద్రాల్లో పప్పుశనగ కావలసిన రైతులు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాకు JJ 11 రకం 32,900 క్వింటాళ్లు కేటాయించారు. క్వింటాల్ పూర్తి ధర 9,000 కాగా అందులో 3,150 రూపాయలు ప్రభుత్వ రాయితీ పోను, రైతు వాటా కింద 5,850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే 5,900 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనం సిద్ధం చేశారు. పేర్లు నమోదు చేసుకున్న రైతులు తమ వాటా చెల్లించి విత్తనం తీసుకోవచ్చని జేడీఏ సాలురెడ్డి తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాలకు 10 బస్తాల చొప్పున పంపిణీ చేయనున్నారు. రాయితీ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీఏ పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన రెక్కల అతిథులకు వేదికగా మారింది. ఐరోపా నుంచి 1,000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన మెంటాగు హారియర్ డేగ ఆకర్షణీయమైన యూరోపియన్ రోలర్ పక్షులు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ వద్ద గడ్డి భూముల్లో విహరిస్తున్నాయి. ఏటా ఐరోపా నుంచి ఇక్కడికొచ్చి కొన్నాళ్లు ఇక్కడే గడ్డి భూముల్లో మిడతల్ని తింటాయని, ఆ తర్వాత ఆఫ్రికాకు వెళ్తుంటాయని అనంతపురం బయోడైవర్సిటీ క్లబ్ సభ్యుడు అశోక్ తెలిపారు. మండల పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ వ్యాధి కారణంగా గత నెల 2,000కు పైగా కోళ్లు మృత్యువాత పడడంతో జిల్లా పశు వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు, కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ విద్యాలయాల ఆవరణలో మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించడం, వర్షపు నీరు వృధా పోకుండా జల సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జీవ మనుగడకు ప్రమాదకరమైన కార్బన్ గ్యాస్ శాతాన్ని నెట్ జీరో చేయాలని అనంత అరణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో 4 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించారు.

ఒకరిపై ఉందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. నగరంలో తొలి ఆసుపత్రి, విక్టోరియా మెమోరియల్ నుంచి చెన్నకేశ్వరస్వామి ఆలయం, జామియా మసీద్, బసవనకట్ట మీదుగా ర్యాలీ సాగింది. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపద పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులు ముఖ ఆధారిత హాజరు తప్పకుండా నమోదు చేయాలని విసి జ్యోతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రమేష్ బాబు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 9 లీవ్ యాప్ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంక్షేమ వసతి గృహాల్లోని పేద విద్యార్థులకు రుచి, శుచి, నాణ్యమైన భోజనం అందనుంది. ఇన్నాళ్లు డైట్ ఛార్జీలు పెంచకుండా మెనూ ప్రకారం ఎలా ఆహారం అందివ్వాలని వార్డన్లు నిట్టూర్పు వ్యక్తం చేసేవారు. తాజాగా డైట్ ఛార్జీలు 10% పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులు రుచికరమైన ఆహారం వడ్డించనున్నారు. ప్రస్తుత ధరలకు నిర్ణయించిన డైట్ ఛార్జీలకు కొంత వ్యత్యాసం ఉన్నా పెంపుతో ఉరట లభిస్తోంది. అనంతపురం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు 112 వరకు ఉన్నాయి. 3వ తరగతి నుంచి ఇంటర్, ఆ పైన 13,500 విద్యార్థులు వసతి పొందుతున్నారు. 3, 4 తరగతులకు నెలకు 1,150 రూపాయలు ఇస్తుండగా 1,265 ఇకపై ఇవ్వనున్నారు. 5 నుంచి 10వ తరగతి వరకు 1,400 ఇస్తుండగా నేటి నుంచి 1,540 రూపాయలు పెంచారు. ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులకు 1,600 నుంచి 1,760 పెంచారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు 12.60 కోట్లు అవుతుండగా పెంపుతో 14.16 కోట్లు ఖర్చు అవుతోంది. పెంచిన డైట్ ఛార్జీలతో మెను పక్కాగా అమలు చేయడానికి, నాణ్యమైన ఆహారం అందివ్వడానికి ఉపయుక్తంగా ఉంటుందని బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి ఖుష్బూ కొఠారి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరుపూర్లో 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ 110 కిలోల పోటీల్లో గోరంట్లకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంతో బంగారు పథకం, జూనియర్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మరోవైపు క్లాసిక్ బెంచ్ ప్రెస్లో 80 కిలోల పోటీల్లో 2వ స్థానంతో రజత పథకం సాధించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలియజేశారు.

0: వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: నవలా స్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 26వ భాగం విందాం. రచన శ్రీమతి జలంధర.
2: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 26వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణ మీద భక్తి ప్రేమతో, అతని శిష్యులు ముఖ్యంగా డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో కట్టబడినట్లు తెలుసుకుని అక్కడి వాతావరణం చికిత్సా విధానానికి అబ్బురపడుతుంది. ఆ హాస్పిటల్లో రోగులకే కాక వారి బంధువులకి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఆ క్రమంలో రాధకి పరిచయమైన తక్కిన రోగులలో నర్స్ శ్రీదేవి, రాణి, స్వప్న ముఖ్యులు. వీరందరిది బాధాకరమైన గతం. ఆ గతాన్ని డాక్టర్ కృష్ణ పర్యవేక్షణలో, డాక్టర్ షీలా మేడం కౌన్సిలింగ్లో మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. మినిస్టర్ గారి సతీమణి కాంతం ఒకరోజు డాక్టర్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఆవిడను పరీక్ష

ఆలోచించిన కృష్ణ ఆవిడ 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకదని చెప్తాడు. తాను మరణించే లోపల ఆ హాస్పిటల్కి ఏదైనా సహాయం చేయాలని ఇంట్లో ఎవరికీ తెలియకుండా 2 పెద్ద సంచుల నిండా డబ్బులు తీసుకెళ్ళిస్తుంది. ఆ డబ్బుని మినిస్టర్ ఏ విధంగా సంపాదించి ఉంటాడో తెలిసిన డాక్టర్ కృష్ణ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన కాంతం తన గతాన్ని నెమరవేసుకుంటుంది. పొదరిల్లు లాంటి తమ సంసారంలో దురాశ భిక్షుపతి రూపంలో ప్రవేశించిన వైనాన్ని నెమరవేసుకుంటూ తమ దగ్గర మితంగా డబ్బున్నప్పుడు అమితానందం అనుభవించిన తాము ఇప్పుడు అమితమైన డబ్బున్న ప్రేమ లేక తప్పించిపోతున్నానని తనకి క్యాన్సర్ అన్న సంగతి ఎవరికీ చెప్పుకోలేక అమ్మలాంటి అత్తగారితో చెప్పాలని వెళ్ళి ఆ వయసులో ఆవిడని బాధపెట్టడం ఇష్టంలేక ఆవిడ ఒడిలో సేదతీరి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి. పున్నాగపూలు నవల 26వ భాగం. అంతకు ముందు రోజు కాంతం తన గదిలోకి వచ్చింది. అల్మరా వేసి తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయారు భర్త, అతని అనుచరులు. గదిలోకి వెళ్ళి పడుకున్నది కాంతం. ఏమిటో కడుపులో మెలితిరిగిపోతూ బాధ. ఎవరికి చెప్పాలి? అంత ఇంట్లో ఎంత ఒంటరిది తను. భర్త అల్మారా తలుపులు సరిగ్గా మూసినట్టు లేదే అనిపించి మెల్లిగా తన డ్రెస్సింగ్ టేబుల్ లోపలి అరలో దాచిన తాళం తీసింది. అవాక్కై అట్లానే నిలబడిపోయింది కాంతం. అల్మారంతా ఖాళీ. ఏవీ లేవు. మరి ప్రతిసారి ఇంతమందితో వచ్చి భర్త ఇక్కడేం చేస్తున్నట్టు? గది తలుపులు వేసి వచ్చి అల్మరా లోపలి అరలు అన్నీ తెరిచింది. అక్కడ మీటలాంటిది ఉన్నది. మెల్లిగా నొక్కింది. వెనకల అల్మరా కదిలినట్టయింది. ఒక తలుపు, వెనక గదిలోకి ద్వారం. గభాలను తోసింది చీకటి. ఇక్కడ ఒక గది ఉన్నదా, తనకే తెలీదే ఆలోచిస్తూ లైట్ స్విచ్ వెతికి వేసింది. గుడ్డుదీపం లాంటిది ఏదో వెలిగింది. అప్పుడు చూసింది ఆ గది నిండా నల్లటి ప్లాస్టిక్ సంచులు. ఏమిటివి? లోపలికి వెళ్ళి ఒక సంచి మూట ఊడదీసి కెవ్వున కేక వెయ్యబోయి ఆగిపోయింది కాంతం. నోరు గట్టిగా మూసుకున్నది. డబ్బు, 1000 రూపాయల కట్టెలు. గది నిండా చాలా మూటలు. ఎంత డబ్బిది? ఎక్కడిది? కళ్ళు తిరుగుతున్నాయనిపించింది. భయంగా పారిపోయి బయటకొచ్చి తలుపు వేసి అల్మరా తాళం వేసింది. ఆ తాళం మళ్లీ జాగ్రత్తగా దాచింది. కాసేపు స్థిమితంగా కూర్చుని ఆలోచించింది. ఆ తాళం తన దగ్గర ఉన్నట్టు తన భర్తకు తెలిసే అవకాశం లేదు. జ్ఞాపకం కూడా ఉండి ఉండదు. ఎంత డబ్బు చీకటిలో నల్లటి మూటల్లో? ఎక్కడిదో, ఎవరిదో, ఎంత ప్రజాధనం? ఎవరు సుఖపడుతున్నారు? రాబందులు, నక్కలు తప్ప. భర్తను వెళ్ళి నిలేద్దామనుకున్నది, కానీ లాభం లేదు. తను అతని రహస్యం తెలుసుకున్నందుకు కోపం రావచ్చు, కానీ నాది తప్పే అని ఒప్పుకునే స్థితిలో లేరు అతను. ఎప్పుడో చదివిన భవానీ భట్టాచార్య రాసిన హీ హూ రైడ్స్ ఎ టైగర్ గుర్తుకొచ్చింది. పులిని ఎక్కడమే కష్టం, ఎక్కిన తర్వాత దిగడం మరింత కష్టం. ఊపిరి ఉన్నంత వరకు స్వారీ చేస్తూ ఉండాలి, తప్పదు. దిగితే పులి తింటుంది. అదే రాజకీయ వ్యవస్థ. ఇన్కమ్టాక్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మో, తను పట్టించని తెలిస్తే తన్ని వీళ్లే చంపేస్తారు. సన్నగా వణికింది. అంత భయంలో నవ్వు వచ్చింది. ఇంత పెద్ద ఇంటి మహారాణి తను, కానీ తనకు ఏ రక్షణ లేదు. వీళ్లు చంపడం కన్నా క్యాన్సర్ చంపడమే నయమా? ఉలిక్కిపడి పెద్ద కేకపెట్టి లేచి కూర్చున్నది కాంతం. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మంచినీళ్లు తాగింది. ఇది పాపపు సొమ్ము. ఇది పనికి మారిన పనులకే ఉపయోగిస్తుంది. కనీసం సద్వినియోగం చేద్దాం అనుకుంటూ రకరకాల ప్లాన్లు వేస్తూ పడుకున్నది. పొద్దున్నే లేచి తయారై మెల్లిగా అక్కడివే 2 ప్లాస్టిక్ సంచులు తీసుకుని అందులో పాత నాప్కిన్స్, బెడ్షీట్లు, ఏవో గిన్నెలు పడేసి డబ్బు సర్ది జీకే హాస్పిటల్కు తీసుకొచ్చింది కాంతం. కానీ అన్ని డబ్బులు ఒకటి కావు ఆంటీ, డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది అని తిప్పి పంపించేశాడు కృష్ణ. ఇప్పుడేం చెయ్యాలి? చాలా టెన్షన్గా ఉన్నది కాంతానికి. దానికి తోడు కడుపులో బాధ. మాత్ర వేసుకుని మంచినీళ్లు తాగింది. తమ్ముళ్లను రమ్మని ఫోన్ చేసింది. ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఏమిటక్కా అంటూ వచ్చారు బిరబిరా మరదళ్ళు, పిల్లలు. అందరి వంక పరీక్షగా చూసింది. నాకు క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. 6 నెలల కన్నా బ్రతకనని చెప్పారు. అదేమిటక్కా అంటూ దగ్గరకొచ్చి కూర్చున్నాడు పెద్ద తమ్ముడు. అసలేమైంది? ఎంత మెల్లగా చెప్పినా హడావుడి ప్రారంభమైంది. గబగబా ఫోన్లు, కూతుళ్ళు, దగ్గరి బంధువులు. ఎందుకు చెప్పానా అనిపించేట్లు చేశారు. కొంతమంది ఏడుపులు, అనునయ వాక్యాలు.
అందరూ

అక్కడే ఆ గదిలోనే అల్లరల్లరి చేస్తున్నారు. మధ్యాహ్నం భర్త వచ్చాడు. ఏమిటి కన్ఫర్మ్ అన్నారటగా, డాక్టర్ కృష్ణ నిన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు, అన్ని స్పెషల్ ఫెసిలిటీస్ చేయమని చెప్పాను. గాజుకళ్లతో చూసింది కాంతం. మధ్యాహ్నం అందరూ భోజనాలకు వెళ్లారు. ఆశ్చర్యంగా చాలా రోజుల తర్వాత భర్త, పిల్లలు అందరూ భోజనాలకు కూర్చున్నారు. చిన్న కొడుకు రాలేదు. దాదాపు 40 మంది. అందరి వంక నిస్తేజంగా చూస్తోంది కాంతం. తన జబ్బు గురించి ఏవీ తెలియని వాళ్ళు. డిస్కషన్ తన భర్త మెహర్బానీ కోసం. అసలు ఈ తొక్కల హాస్పిటల్ ఎందుకండి, అమ్మగారిని ఫారిన్ పంపించి వైద్యం చేయిద్దాం. అంతేనా, ఆలోచిద్దాం. నాకు తెలుసు సార్, నేను కనుక్కుంటాను. వెంటనే ఫోన్ కాల్స్, గందరగోళం జరిగిపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా సరే అమ్మకు మంచి వైద్యం జరగాలి నాన్న. కొడుకు రెచ్చిపోతున్నాడు. కోడళ్ళు కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా పొలిటికలీ, సోషలీ కరెక్ట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. చిన్న కూతురు తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తూ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ అంటోంది. ఎంత సులభంగా చెబుతున్నారు. మీరెవరైనా సంపాదించిన డబ్బున్నదా? ఊళ్ళో వాళ్ల డబ్బు, నల్లమూటలు. ఉలిక్కి పడుతోంది కాంతం. ఇవి నన్ను ఇలా వేటాడుతున్నా ఏమిటి? నేను వెళ్ళి పడుకుంటాను. నీరసంగా లేచి నిలబడింది కాంతం. ప్లీజ్ గో, టేక్ రెస్ట్. అందరూ తలకు సలహా ఇచ్చారు. 15 నిమిషాల తర్వాత, అక్క రెస్ట్ తీసుకుంటున్నావా? తమ్ముళ్ళు, మరదళ్ళు, పిల్లలు అంతా వచ్చారు. కుర్చీలు తెప్పించుకుని సెటిల్ అయిపోయారు. మెల్లిగా సంభాషణ ప్రారంభించారు. వాళ్ల మాటలు, మరదళ్ళ అందింపు వాక్యాలు అన్నీ వింటోంది కాంతం. వాటన్నింటి అర్థం అవాక్కై అలాగే కూర్చుండిపోయింది కాంతం. అక్కయ్య, మా గురించి ఏమిటి ఆలోచించావు? ఒక తమ్ముడు అడిగాడు. అంటే అదే, నువ్వు ఎలాగూ 6 నెలల కన్నా బ్రతకం తేలిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు ఉండగా మా పరిస్థితి వేరు, నువ్వు లేకపోతే. మరొక తమ్ముడు, మరదలు, మాటలు ఎన్ని మాట్లాడుతున్నా అందులో అర్థం పొట్టలో నుంచి పాము తొంగి చూస్తున్నట్టు, రెండుగా చీలిన నాలుక భయపడుతూ బయటకొస్తున్నట్టు. వణుకొచ్చేసింది కాంతానికి. గబగబా మాట్లాడిస్తున్నారు తమ్ముళ్ళు, మరదళ్ళు. ఒకరి మాట ఒకరు అవును అవును అంటున్నారు. కాసేపు ఖండిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎవరు మాట్లాడుతున్నది ఎవరూ వినడం లేదు. ముందు స్తబ్దుగా ఉండిపోయింది కాంతం. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమై భయం వేసింది. మెల్లిగా తనలో తన మనసుకు చెప్పుకోవడం ప్రారంభించింది. అదే నిజం, వీళ్ళ స్వభావాలు ఇవే. స్థిమితంగా విను, మధ్యలో కల్పించుకోకు. ఇదే ఇదే నిజం. తమ్ముళ్ళిద్దరూ విపరీతమైన లావ్ అయిపోయారు. కళ్ల కింద ఉబ్బు. అమ్మా నాన్న ఇద్దరూ తొగరుదారంలా ఉండేవారు. వాళ్ళిద్దరికీ క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండేవి. కానీ వీళ్ళు, వీళ్ళ అవతారం ఆల్కహాల్, ఆబ, పని చేయకుండా అప్పనంగా ఏదన్నా వస్తే అనుభవించేద్దామన్న దురాశ. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకు సాయం వీళ్ళిద్దరికీ స్నానం చేయించి బట్టలు వేసి తలలు దుబ్బేది. చిన్నతమ్ముడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. పౌడరు నేల మీద పోసి దానిలో వాడి కాళ్ళు పెట్టి లాగేది. కిలకిలా నవ్వేవాడు. అదే ఆటే, పౌడరంతా పారబోసావు అని అమ్మ ముద్దుగా కేకలు వేసేది. ఇద్దరిని స్కూలుకు తీసుకుని వెళ్లేది, బాక్సులు కట్టేది, చదువు చెప్పేది. కాంతల్లాంటి కూతురుంటే ఆడపిల్లలను కనాలంటే భయం ఉండదు అనేవాళ్ళు అమ్మ స్నేహితురాళ్ళు. ఎంత ముద్దో తనకు తన తమ్ముళ్ళంటే. తమ ఆర్థిక పరిస్థితి మారేదాకా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉంటూ వచ్చిన దానిలో దాచుకుంటూ స్థలం కొనుక్కుని ఇన్స్టాల్మెంట్ మీద ఫ్లాట్, స్కూటరు కొనుక్కున్నారు. గోవిందా స్ట్రీట్లో ఉండగా, అక్క నీ చెయ్యి మంచిదని బావంటారే, మా పాస్బుక్లు నీ దగ్గరే ఉంచు, శ్రావణ శుక్రవారం పూజ చేసి నీ చేతో 16 రూపాయలు ఇయ్యక్క, మాకు చాలా కలిసొస్తుంది అనేవాళ్ళు ఎప్పుడు తన చెయ్యి దాటిపోయారు? తమకు ఐశ్వర్యం వస్తే వీళ్ళు మారిపోవడం ఏంటి? ఇదెక్కడి కనెక్షన్? తను ఎందుకు ఇదంతా గమనించలేకపోయింది? తను ఏది గమనించింది కాబట్టి అతి మెల్లగా దోసిలలో నీరు జారిపోయినట్టు జీవితం మీద తన పట్టు జారిపోవడం గమనించలేదు. బావగారు ఎన్నాళ్ళు ఇలా గానుగెద్ద ఉద్యోగాలు చేస్తారు అని లైసెన్స్ ఇప్పించారక్క అంటూ ఏవో వ్యాపారాల్లోకి దిగారు. కార్లు కొనుక్కున్నారు. మరదళ్ళు మంచి చీరలు, నగలతో కళకళలాడుతూ కనబడుతున్నారు. మన హోదాకి ఈ స్కూల్ ఏమిటని మార్చానక్క పిల్లల్ని అని అది వరకు కట్టే ఫీజు కన్నా 5 రెట్లు ఎక్కువ ఖరీదు ట్యాక్స్లాగా కట్టే స్కూలు గురించి చెబుతున్నప్పుడన్నా మన హోదా అంటూ తమతో కలుపుకుంటున్నారని తనకు ఎందుకు అర్థం కాలేదు? కుటుంబంలో ఒక వ్యక్తి అధిక సంపాదనాపరుడైతే మిగతా వాళ్లకు బాగుపడాలనే జ్ఞానం పోతుందా? తన పిల్లలు, అల్లుడు, తమ్ముళ్ళు ఏవైంది వీళ్లకు? ఆఖరికి తమ పని మనుషుల దగ్గర నుంచి అత్తగారి పని మనిషి తనకు మిగతా పనివాళ్ల గురించి చెప్పడం గుర్తుకొచ్చింది. తన డ్రైవరు 6 డజన్ ఆటోలు తిప్పుతున్నాడట. తన సెక్రటరీకి 12 ఫ్లాట్లు ఉన్నాయట. కానీ బిజినెస్ పెంచాలని 30 లక్షలు లోన్ తీసుకున్నానక్క,
ఈ మధ్య వ్యాపారం కొంచెం దెబ్బతిని ఇన్స్టాల్మెంట్లు సరిగ్గా కట్టలేక అది

0: 50 లక్షల దాకా పెరిగిపోయింది. బ్యాంక్ లోను ఒకదాని వల్ల కాదు, అసలు మనం బిజినెస్ సరిగ్గా చేస్తే కదా ఎంతసేపు ఎంజాయ్ చేయడం. అదేమంటే మన జాతకం రాయల్ జాతకమే, మనకేమిటి తక్కువ అనడం. సమయం వచ్చింది కదా అని దులిపి పారేస్తోంది పెద్ద మరదలు. మరి నువ్వేం చేసావమ్మా అడిగింది కాంతం.
1: నేనేం చేస్తానా వదినమ్మా?
0: నువ్వు బీఈడీ పాస్ అయ్యావు, ఎక్కడైనా టీచర్ ఉద్యోగన్నా చెయ్యొచ్చు కదా. మన హోదాకు ఆ ముష్టి ఉద్యోగం ఏమిటి అని మీ ఆయన అన్నాడని మానేశావు కదూ, మండిపోతోంది కాంతానికి. ఇప్పటికి ఆ అమ్మాయి నెలకు కొన్ని వేలు సంపాదించేది. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి చదువుకుంటూనే లెక్కల ట్యూషన్ చెప్పింది. పెళ్లైన కొత్తలు తన ఫాల్స్ జాకెట్లు కుట్టేది. తను ముచ్చటపడి ఎంతైందో అంతకన్నే ఎక్కువే డబ్బులిచ్చేది. ఇప్పుడు ఆయాసం, బ్లడ్ ప్రెషర్, పనిచేయలేక ఇంట్లో వంట మనిషి పని మనిషి అయినా ఎప్పుడూ అందరినీ విసుక్కుంటూ కసురుకుంటూ ఉంటుంది. అంత చక్కగా ఆత్మాభిమానంగా బ్రతికే ఆ అమ్మాయిని తమ హోదా ఎలా తయారు చేసింది? ఏం చేయను వదిన, ఎప్పుడు ఈయన కోసం వచ్చే జనం పోయే జనం పిల్లలు. మీరన్నది నిజమే, మన హోదాకి ఈ ముష్టి ఉద్యోగం ఏమిటి? ఫలానా మినిస్టర్ గారి బావుమరిది పెళ్ళం ఉద్యోగం చేస్తే ఎంత సిగ్గుచేటు?
1: నీ 5 సంవత్సరాల జీతం నా కారు ఖరీదు చేయదు అని నా ఉద్యోగం మానిపించారు వదిన.
0: వాళ్ళు కాదు సిగ్గుపడవలసింది తను అనిపించింది కాంతానికి. చిన్న మరదలు చాలా తెలివైంది. వీలైనంత వరకు పుట్టింటికి జారవేసి అక్కడ వడ్డీలకు తిప్పుతూ ఆస్తులు తన పేరును ఏర్పాటు చేసుకున్నది. మొండివాడు మొగుడు ఎప్పుడు మునిగినా తనకు తన పిల్లలకు ఏమి తక్కువ కాకుండా ఏర్పాటు చేసుకున్నది. పరీక్షగా ఆమెను చూస్తోంది కాంతం. పక్కకు అందకుండా పోకకు పొందకుండా ఇచ్చకాల మాటలు చాలా చెబుతుంది ఆ అమ్మాయి. స్వార్థంతో ఎవరు ఎటుపోయినా పట్టించుకోదు. ఇందులో కాంతం గమనించినవి చాలా తక్కువ. అత్తగారి పనిమనిషి విడమరిచి చెప్పిన విషయాలు చాలా చాలా ఎక్కువ. గొప్పవారి ఇంటి వ్యవహారాలు పనివాళ్ల వలన మార్కెట్ ప్లేస్లో బయటపడతాయి అంటారు షేక్స్పియర్. అదే నిజమని అర్థమవుతోంది మనకు కాంతం పరిస్థితి చూస్తే. వదినా, వచ్చే నెల ట్రీట్మెంట్కు మీరు ఏ అమెరికాను వెళ్ళిపోతారు? నాకు తలుచుకుంటే చాలా బాధగా ఉన్నది. పోనీ మీకు హెల్ప్కు నన్ను అక్కడ రమ్మంటారా? వినేవాళ్లకు ఆ మాటలు చాలా ఆప్యాయత కూరి వండినట్లుంటుంది. కానీ అర్థం చేసుకునే వాళ్లకు ఆ మాటల్లో ధ్వని ఫీల్ వినిపించదు. అమెరికా ట్రిప్ మీద ఆభ కనిపిస్తుంది. అది ఎందుకో కాంతానికి ఇప్పుడు అర్థమవుతోంది. వీళ్ళెవ్వరికీ తనకు జబ్బు చేసిందన్న బాధ, 6 నెలల్లో చచ్చిపోతాను అన్న బాధ కన్నా తను పోతే వాళ్ల పరిస్థితి ఏమిటి అన్న 2 ప్రశ్నార్థకాలుగా కనిపించారు తమ్ముళ్ళిద్దరూ.
1: మాట్లాడరేమిటి వదినా నిశ్చురంగా అన్నది చిన్న మరదలు.
0: లేదమ్మా ఇప్పుడు వద్దులే, వెళ్ళినప్పుడు. ఇంక ఆగలేక ఇద్దరు తమ్ముళ్ళు దగ్గరకొచ్చి కూర్చున్నారు. వాళ్లలో ఏదో టెన్షన్ బయలుదేరింది. ఈవిడిలా చెప్తూ చెప్తూ మాట్లాడుతూ ఎప్పుడూ బాల్చి తన్నేస్తే మనగతేమిటి? గందరగోళమే, సూసైడ్ తప్ప గతిలేదు.
1: అక్క బావగారితో మాట్లాడి నువ్వు పొయ్యే లోపల ఈ ఊబి నుంచి మమ్మల్ని బయటకు లాగాలక్క, లేకపోతే.
0: ఏమిటి అన్నట్లు చూసింది కాంతం. మేం కూడా నీతో కలిసిపోవాల్సిందే. వాళ్లలో టెన్షన్, భయం, ఈవిడ ఏ జవాబు చెప్పకుండా పోతుందేమోనన్న ఆతృత. నిస్పృహగా చూసింది కాంతం. మనిషికి తన ప్రాణం తన అనుకున్న వాళ్ల దృష్టిలో ఏమిటో తెలియడం కన్నా మృత్యు లేదేమో. ఏ కొద్దిమంది అదృష్టవంతులకు అవి ఎంత విలువైనవో వినే అదృష్టం కలగవచ్చు. కానీ తమ విలువ గురించి ఆలోచించుకొని కాంతంలాంటి అన్నీ ఉండి ఏమీ అర్థం కాని బీదం మహారాణికి ఇటువంటి పరిస్థితి తప్పదేమో. అన్నీ వింటూ తనను తాను స్థిమితపరచుకుంటోంది కాంతం. రాను రాను తమ బంధుత్వం చాలా వికృతమైన రూపం దాలుస్తోందని అర్థమై విసుకొచ్చేసింది. ఈ డ్రామా ఇంతటితో ఆపేస్తే మంచిదనిపించింది.
1: ఒరే కాసేపు ఆగండి,
0: కాస్త గట్టిగానే అన్నది. ఒక్కసారి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. మీరు ఏమిటో, మీ విలువలు ఏమిటో మర్చిపోయి మీరు ఈ స్థితికి వచ్చినందుకు నాకు ఆశ్చర్యంగాను సిగ్గుగాను కూడా ఉన్నది. బావుగారు మంత్రి అయితే ఆయన నీడలో మీరు ఎలా ఎదిగామనుకుంటున్నారా? సిగ్గులేదు. ఇంత త్వరలో పోతాను, వీళ్ళెవరి ముఖాలు మళ్లీ చూడక్కర్లేదు అనిపించినప్పుడు ఆమెకు ఒక వింత తెగింపు వచ్చింది. వాళ్ళది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అన్న వైబ్రేషన్ వచ్చి ఉంటే బహుశా అందరినీ కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేదేమో. కానీ ఈ పరిస్థితి వేరు. తమ్ముళ్ళు మరదళ్ల ముఖాలు పాలిపోయాయి. కాంతం ఏనాడూ ఇలా మాట్లాడలేదు. అతి మృదువుగా మర్యాదగా మాట్లాడే ఆమెలో చండీరాణి బయటకొచ్చింది. మీరు గత 5-6 ఏళ్లుగా ఒక్కరోజు ఇలా నా దగ్గరకొచ్చి కూర్చుని మాట్లాడారా? ఎంతసేపు ఇంట్లో పార్టీ ఉంటే రావడం, ఫ్రంట్ ఆఫీస్లో బావగారితో మాట్లాడిపోవడం తప్ప ఒక్కరోజు మీ జీవితాలలో ఏం జరుగుతుంది? మీ ఆర్థిక సమస్యలు, మీ ఆస్తులు, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ పిల్లల స్కూళ్ళు, చదువులు, దేని గురించైనా నాకు చెప్పాలని ఎప్పుడైనా అనిపించిందా?
1: ఎప్పుడురా మీకు బాంధవ్యాలు చచ్చి

0: మర్చిపోయాయి. మీరు ఏదో సుఖంగా ఉంటున్నారు, పోనీలే అని భ్రమపడ్డాను. ఆఖరికి ఈ పరిస్థితికి వచ్చి నిలబడ్డారు. ఇలాగే ఉండేవారా మీరు ఒకప్పుడు? చిచి, చడామడ వాయించింది. మాటలో మాట పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు అన్నయ్య గారి పరిస్థితి కూడా చాలా ఊబిలోనే ఉన్నది. వదిన, మీకు ఆ విషయం తెలుసా? కాస్త గట్టిగానే అన్నది చిన్న మరుదులు. మంత్రిగా తన మీద ఏవో ఆరోపణలు ఉన్నాయి. తీక్షణంగా చూసింది కాంతం. అంటే నీ మొగుడి పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉన్నది, నీకు ఆయన అన్నీ చెప్పేశాడా అని అర్థమా? విసుగొచ్చేసింది కాంతానికి. సరే పొండి, నేను బావగారికి చెప్పి చూస్తాను, నేను కొంచెంసేపు పడుకోవాలి అంది. బిలబిల అందరూ బయటకు వెళ్లారు. 5 నిమిషాల తర్వాత పెద్ద తమ్ముడు ఒక్కడు వచ్చాడు. ఏమిటి అన్నది తీక్షణంగా కాంతం. అక్కా, నువ్వు జాలి చూపాలి అని మళ్లీ మొదలుపెట్టి, చిన్నవాడు ఎన్ని తప్పులు చేశాడో, బావగారి పేరు చెప్పి ఎక్కడెక్కడ లంచాలు కొట్టాడో అన్నీ చెప్పాడు. ఉన్నట్టుండి కాళ్ళు పట్టుకున్నాడు. అక్కా, నా పిల్లలు చిన్నవాళ్లే, వాళ్ల ముఖం చూసైనా వాళ్ళు ఏదో పాపం చేశారు మీ కడుపును పుట్టడం వలన. చూస్తాలే వెళ్ళు నీరసంగా అన్నది కాంతం. ఆ ఒక్క మాట చాలక్కా, నువ్వు పడుకో, నీకు రెస్ట్ అవసరం అని వెళ్ళిపోయాడు. ఏమిటో ఊపిరి అందనట్టు అయిపోయింది కాంతానికి. దిళ్లు సర్దుకుని పడుకునే లోపల చిన్నతమ్ముడు వచ్చాడు. అన్నయ్య ఎంత వెధవో చెప్పాడు. మా మామగారు అడిగిన కాంట్రాక్ట్ ఇవ్వకుండా బావ చాలా తప్పు చేశాడు, ఈ పాటికి సెటిల్ అయిపోయేవాళ్ళం అని నిష్ఠూరాలు ఆడాడు. ఏమిటేమిటో చెప్పాడు. కాంతం చిన్న కొడుకు రెచ్చిపోవడం గురించి చెప్పాడు, తన కమిట్మెంట్స్ గురించి చెప్పాడు. వింటూ పడుకున్నది కాంతం. సరే బావగారికి చెప్తాలే అనేదాకా వదల్లేదు. ఆ తర్వాత శోష వచ్చినట్లు పడిపోయింది కాంతం. ఎవరు వచ్చిపోయారో తెలియదు, ఎందుకు మనసు కొంచెం తెలివిగా ఉన్నది. బీర్వా తాళాలు భద్రపరిచి పడుకున్నది కాంతం. నవలా స్రవంతి శీర్షికన మీరింతవరకు ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 26వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సృజన. ఇందులో స్వీయ ప్రకృతి గేయాలు వినిపిస్తారు శ్రీ జూటూరి తులసిదాస్.
2: మా ఊరి కొంగమ్మ దీర్ఘగేయము

రాముడు. చెల ఏటి గలగలలు జిలిబిలి సరిగమలు శృతి గలుపు కోయిలలు కుహు కుహు రాగాలు కిలకిలా పలికేటి పక్షుల రావాలు మైమరచి ఆడేటి నెమలులా నాట్యాలు కిలకిలా పలి

రకలు అవనిపై కురిసేటి ఆ పూర్ణ చంద్రికలు. దినరాజు రాకతో లోకమే భాషించు, పువ్వులే పుష్పించు, నవ్వులే గుప్పించు. పువ్వులు శీర్షిక.

పరిమళము నింపావు పండ్లలో గదులన్నీ పదిలంగ చెప్పమ్మ. చిన్నారి పొన్నారి మిన్నైన పలుకులను విని చెప్పే కొంగమ్మ, విప్పారు మోముతో విని చెప్పే కొంగమ్మ, విప్పారు మోముతో. శీర్షిక పండ్లు. న్యూటన్ మహాశైని శాస్త్రజ్ఞుగా వించ మిస మిసల నిగ నిగ

జిహ్వకింపును కూర్చు సి విటమిన్ అందించు కాల్షియం అందించు గణకీర్తి రాణించు జగము మెచ్చిన బలము జాతీయ వరఫలము ఎర్రగా బుర్రగా మురిపించుదానిమ్మ ఎర్రగా బుర్రగా ముని మురిపించుదానిమ్మ పొట్ట విప్పి చూడ పుట్టెడు కెంపులు అన్ని వేళల యందు అందుబాటుగా నుండు పెరటినైనా పండు బల అరటి పండు బల అరటి పండు చూపులకు కసకసాలు చూపు మిసమిస జీర్ణక్రియనే పెంచు శక్తిలోపనస జీర్ణక్రియనే పెంచు శక్తిలోపనసా

పులుపు పిలుపున ఊగు ఆరోగ్యములు బాగు, కొండ కోనల తూగు మూగి మాగిన రోగు మూగి మాగిన రేగు. శీర్షిక పంచభూతాలు. విశ్వానికాకృతి తెలుపు మా ప్రకృతి, నీ మాట స్వీకృతి కొంగమ్మ సుకృతి. చిట్టి పలుకుల తల్లి గట్టి మాటల మల్లి, ప్రకృతి కైతల నల్లి చెప్పెదను విను చెల్లి. నీరు నిప్పు గాలి నింగినేలా కలిసి జీవులకు ప్రాణాలు అవి పంచభూతాలు జగ

నెలల చలవదనమందించు. నీలాల నింగియే నిఖిల జగతికి రక్ష, ఆకాశము లేకున్న అవని శూన్యంబన్న. నవధాన్యములు పండు కనియ సంపదమే.

పరమాయను మంటకు వంటకు మన ఇంట వెలుగుకు వంటిలో వేడిమికి అగ్నియే మూలము కరువు రక్కసిగుల్చు జలము బలమైన

చేమల పుట్టల గుట్టల సకల చరాచర జీవరాశుల పంచభూతముల కలయిక ప్రకృతి, పంచభూతముల కలయిక ప్రకృతి. మండుటెండలు మెండుగ కాసి నల్ల మొబ్బులు కమ్ముకు వచ్చే చల్లని గాలులు సోకక కరిగి పెళ్ళుగ కురియును వాన జల్లులే చినుకు.

కార్తెలు తప్పక వానలు కురిసి కాడిని నమ్మిన రైతులు మురిసి నవధాన్యాల రాసులు మెరసి జనులు సుకింతురు మోములు విరిసి ధాన్య రాసులు గంపకెత్తుకొని పిల్లా జల్లను గుండె కత్తుకొని

చెలిక పండని మెరక దున్నిన బరక వచ్చును మొలక పెరుగును పైరు ధాన్యపు పేరు అన్నదాతకు జోరు హుసారు. పరిగను ఏరని రైతన్నా పక్షుల పాలిట రాజన్న కట్టిన కాడికి పౌజన్నా దేశపు వెన్నెముకన్నా. శీర్షిక ఇంద్రధనస్సు. కొంగమ్మ నా కోర్కె కొసరి నీవిన.

నిలిచే అది ఇంద్రధనసు. నింగికి నేలకు నిచ్చెనై నిలిచింది, పొంగి నా గుండెకు వంతెనై వెలసింది, పొంగి నా గుండెకు వంతెనై వెలసింది. ఏడు రంగులదనువు చూడముచ్చటగొలుపు, ఆడిపాడగ సులువు అందాల కలగలుపు. వాన వచ్చెడి వేళ, వాన నిలిచిన వేళ, ఇంద్రధనుసు దీల

మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ ప్రకృతి గేయాలు వినిపించారు శ్రీ జూటూరి తులసీదాస్. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మట్టిలో మాణిక్యం చిత్రం కోసం పి భానుమతి పాడిన దాశరథి గీతానికి సంగీతం సత్యం.

భక్తిమాల కార్యక్రమంలో తర్వాత మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన పింగళి గీతానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా భక్త ప్రహ్లాద చిత్రం కోసం పేసుశీల బృందం పాడిన సముద్రాల సీనియర్ గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్తిమాల కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎడ్ల రామకృష్ణ. అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాలో డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనం ప్రారంభం, వైభవంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం వంటి మరిన్ని విశేషాలతో కూడిన సెప్టెంబర్ నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలో రైతులకు వేగంగా పారదర్శకంగా రుణాలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు పంపిణీ ప్రక్రియను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణం జమ అవుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది రైతుల డేటాను పరిశీలించి 80,000 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి బ్యాంకు శాఖకు కనీసం 100 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో జిల్లాలో ఆయుష్ డిస్పెన్సరీలకు ఆధునీకరణ పనులు చేపట్టామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఖండివరం, కే కోటపాడు, ఆలపురం, గౌరవరం తదితర ప్రాంతాల్లో ఒక్కో డిస్పెన్సరీకి 30 లక్షలతో ఏపీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయని తెలిపారు. అలాగే దేవరపల్లి పీహెచ్సీ ప్రాంగణంలో నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుతాకుమారి సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలపై విచారణ జరిపి లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను పీఎం ఏబీహెచ్ఐఎం కింద నిర్మించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రానికి అదనంగా 7.50 కోట్ల విలువైన పరికరాలు వస్తాయని, 220 నుండి 400 పడకలకు విస్తరణకు 6.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. పక్కా ప్రణాళిక, సరైన వ్యూహంతోనే జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. 6 ROB, 6 RUB పనులు, అనకాపల్లి రాజమండ్రి 6 లేన్ల రహదారి DPR పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక్కరోజే 38 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు శ్రీకారం చుట్టారు. 2000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని, జిల్లాలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయిగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో నిధులన్నీ అనకాపల్లి అభివృద్ధికే ఖర్చు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. సబ్బవరంలో 1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి వంగల్పూడి ఆయనత ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జిల్లాలో 195.17 కోట్లతో 2405 CC రోడ్లు, బీటీ రోడ్లకు మంజూరు చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ శంకుస్థాపనలు చేశారు. మీరు ఇప్పటివరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా లంకేశ్వరుడు చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన దాసు నారాయణరావు సాహిత్యం, సంగీతం రాజ్ కోటి.

లాయర్ సుహాసిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ స్వరకల్పనలో ఎస్ జానకితో పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత భాగ్యలక్ష్మి చిత్రం కోసం పి. సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. నాన్నకు నమస్కారం శీర్షికన తిరుమల రామచంద్ర గారి కూతురు ఆముక్త మాల్యద గారితో పరిచయం విందాం.
1: నమస్కారం ఆముక్త మాల్యద గారు. నాన్నకు నమస్కారం అనే శీర్షికలో ప్రముఖుల పిల్లల్ని ఆహ్వానించి వారి ద్వారా ఆ ప్రముఖులు గురించి, అంటే ప్రముఖుల గురించి మనకి కొన్ని విషయాలు తెలుసు, కానీ ఒక తండ్రిగా వాళ్ళ పిల్లలతో ఎలా ఉండేవారు ఈ వివరాలన్నీ కూడా తెలియదు. ఈ వివరాలని తెలియజేసే

విక్రమమే నాన్నకు నమస్కారం. ఆ శీర్షికన ఈరోజు తిరుమల రామచంద్ర గారి తనయ్య మీరు ఈరోజు మా కార్యక్రమానికి వచ్చారు. ఆముక్తమాలేదు గారు, తిరుమల రామచంద్ర గారిని మా శ్రోతలందరూ కూడా రచయితగా, అనువాదకుడుగా, పాత్రికేయుడిగా, స్వాతంత్ర సమరయోధులుగా కొంత పుస్తకాల్లో అది చదివి ఉంటారు. ఆ విధంగా వారందరికీ పరిచయమే రామచంద్ర గారు. కానీ ఒక తండ్రిగా ఎలా ఉండేవారు ఆ విషయాలు ఏమీ కూడా మా శ్రోతలకు తెలియదు. కాబట్టి తండ్రిగా ఎలా ఉన్నారని మేము తెలుసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని ఎవరైనా పిలిచి తెలుసుకోవాలి.

0: ఒక తండ్రిగా ఎలా ఉండేవారు, ఆ విషయాలు ఏమీ కూడా మా శ్రోతలకు తెలియదు. కాబట్టి తండ్రిగా ఎలా ఉన్నారని మేము తెలుసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని ఎవరైనా పిలిచి తెలుసుకోవాలి. ఈరోజు మీ ద్వారా మీ తండ్రి గారు రామచంద్రరావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు మీ నాన్నగారి గురించి మీకు జ్ఞాపకం ఉన్న విషయాలన్నీ కూడా మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
1: చాలా సంతోషం అండి. నమస్కారం గజగౌరి గారు. నేను మా నాన్నగారిని మొదటి హీరో మా నాన్నగారే మాకు, ఎందుకంటే ఆయన తండ్రిగా ఉన్నారు అని చెప్పడానికంటే కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉండేవారు. ఎలా అంటే చాలామంది నాన్నగారు నాన్నగారు అని మాట్లాడడం చాలా భయం గౌరవంతో, ఆయన అక్కడొస్తే ఇక్కడ మరుగ్గా ఉండేవాళ్ళు అలా అంతా ఉండేవారు, కానీ మాకు అలా కాదు. నాన్నంటే మేము ఏకవచనంలోనే మాట్లాడేవాళ్ళం. తర్వాత నేనైతే అసలు నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే నాన్నగారికి 47 సంవత్సరాలప్పు నేను పుట్టాను కాబట్టి నేను అసలుకి చాలామంది మనవరాలు అనుకునేవారు, అంత ఇద్దరికి వయసు భేదం ఉండేది. నేను చాలా నాన్నగారి ఒళ్ళోనే ఎప్పుడు కూర్చునేదాన్ని, ఎప్పుడు నాన్నగారి చేతులు పట్టుకునే ఉండేదాని అన్నమాట. చివరికి ఇలా అంటే ఎవరైనా వస్తే కూడా ఆముక్త అని పిలవడం కంటే నా పేరు ఆముక్త మాలేదని పెట్టడానికి కూడా ఒక పెద్ద కారణం ఉంది. యాక్చువల్గా మేము శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అందరి పేర్లు మామూలుగా వైష్ణవ సంప్రదాయం ప్రకారమే ఉండేది. నేను భోగి రోజు పుట్టాను కనుక ఆండాళ్ళని పేరు పెట్టారు. అంటే ఆ రోజు ఆండాళ్ళేమో రంగనాథ స్వామిలో ఐక్యమైనందువల్ల భోగరాజుగా చలమణి అయ్యాడు రంగనాథ స్వామి. కానీ అనంతకృష్ణ శర్మ గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాకు దూరం బంధువులు, ఆయన రావడం జరిగింది. ఆయనేమో ఆండాళ్ళకు బదులుగా ఆముక్త మల్లెద అని పేరు పెడితే బాగుంటుంది రామచంద్ర అన్న వెంటనే ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారి తల్లిగారేమో వికారినామ సంవత్సరం, నేను కూడా వికారినామ సంవత్సరంలో పుట్టడం వల్ల తన తల్లిగానే భావించేవారు అనమాట. ఎప్పటికీ తల్లి అనే పరిచయం చేసేవారు తన స్నేహితులు ఎవరు వచ్చినా కూడా. ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేవారు ఇంటికి, వచ్చేటప్పుడు కూడా చాలా వాళ్ళందరితో కూడా తల్లిగానే పరిచయం చేసేవారు. వాళ్ళు ఏదో చర్చలు చేసుకునేవాళ్ళు కానీ నాకు అంత అర్థమయ్యేది కాదు, ఎందుకంటే చాలా చిన్నదాన్ని కాబట్టి.
0: మీరు ఎంతమంది అండి మీతో పాటు ఇంకెంతమంది?
1: మాకు అక్కయ్య తిరుమల నీరజ అని, తనేమో హైదరాబాద్లో ఉంటుంది ఇప్పుడు. మొదట ఆంధ్రప్రభ వీక్లీలో సబ్ ఎడిటర్గా ఉండి ఇప్పుడు ఎంఎస్కోలో పనిచేస్తున్నారు. తర్వాత అన్నయ్య డాక్టర్ తిరుమల శేషసాయి, అతను ఫిలాసఫీ ప్రొఫెసర్గా ట్రిచి నేషనల్ కాలేజీలో పనిచేసి విరామం చెందారు. నేను చివరిదాన్ని.
0: నాన్నగారు ఇప్పుడు మీ ముగ్గురిని ఒకే విధంగా చూసేవారా? అంటే ఇలాగ అడుగుతున్నానని మీరు మరో అనుకోవద్దు. అంటే కొంతమంది అంటే చాలా గారాభం చేస్తారు, కొంతమంది వాళ్ళతో కొంచెం కఠినంగా ఉంటారు. అంటే వాళ్ళు ఆకతాయిగా ఉండొచ్చు, వాళ్ళని మార్గంలో పెట్టారంటే వేరే మార్గం లేదు, కొంచెం వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండి తీరాలి. అలాగా నాన్నగారు మీతో చెప్పారు, మీరు చెప్పారు మీతో చాలా చాలా క్లోజ్గా ఉండేవారని, ఎప్పుడు మీరు నాన్నగారు ఒళ్ళో కూర్చునే ఉండేవారని, అందరికి కూడా మిమ్మల్ని తల్లిగానే ఇంట్రడ్యూస్ చేశారు, పరిచయం చేసేవాళ్ళని చెప్పారు. మరి మీ అక్కయ్యతోటి మీ అన్నయ్యతోటి నాన్నగారు ఎలా ఉండేవారు?
1: మేము ముగ్గురం స్పెషల్ అయినా చెప్పాలి, ఎందుకంటే అక్కయ్య ఏమో అమ్మకి నాన్నకి పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత పుట్టింది. సో అపురూపం అన్నమాట, 7 మల్లెపూల తూకం అన్నట్టుగా తన్ని అంత గారాభం చేసేవారు. తను కూడా తెల్లగా మల్లెపూలాగా ఉండేది కాబట్టి. ఆ తర్వాత అన్నయ్య ఏమో ఇంకా వంశోధారకుడు, ఇప్పుడు చెప్పచ్చు కదా ఎప్పటికీ కొడుకులంటే కొంచెం స్పెషలే కదా. కాబట్టి అన్నయ్యని అందుకనే తాతగారి పేరే పెట్టారు, శేషాచార్యులు మా తాతగారి పేరు, ఆయన పేరే అబ్బాయికి పెట్టుకున్నారు శేషసాయి అని. చివరికి నేను సాధారణంగా చివరి వాళ్ళు ఎప్పుడు గారాభమే, వాళ్ళకి దెబ్బలు తక్కువే పడతాయి, ముద్దులు ఎక్కువ ఉంటాయి సహజంగా.
0: సో ఆ విధంగా నాన్నగారు ముగ్గురిని కూడా ఒక ప్రత్యేకమైన కోణంలోనే పెంచారు.
1: అవును,
0: నాన్నగారు తెలుగు సాహిత్యంలో అంత కృషి చేశారు కదా, మరి మీ ముగ్గురు పిల్లల్లో ఎవరినన్నా ఈ తెలుగు సాహిత్యం పట్ల మళ్లించాలని ప్రయత్నం చేయడం, మీరు దాని పట్ల విముఖత చూపించడం, లేకపోతే నాన్నగారికి సహకరించడం ఇలాగ ఏమన్నా జరిగిందా? నాన్నగారి యొక్క ఆలోచన మీ మీద ఎంత ప్రభావం చూపించాయి?
1: ఆ ప్రభావం చాలానే ఉంది, ఎందుకంటే అక్కయ్య ఏమో తను తెలుగు లిటరేచర్లోనే పిహెచ్డి చేసింది ఇక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలోనే. డాక్టర్ ఎల్బి శంకర్రావు గారి దగ్గర స్టూడెంట్గా ఉండేది, గైడ్గా, ఆయనే గైడ్ ఆవిడకి. తర్వాత చిన్ని కృష్ణయ్య గారు, సాళ్వం కృష్ణమూర్తి గారు, వాళ్ళందరూ ఆవిడ గురువులు అనమాట. తను ఆ తర్వాత కూడా రచనా వ్యాసం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తర్వాత జర్నలిజం చేసింది, ఇప్పటికీ ఆవిడ రచనలు చేస్తూనే ఉంది, అంటే వ్యాసాలు అవి చేస్తూనే ఉంది. యాక్చువల్గా నాన్నగారికి ఏమో అన్నయ్యని జర్నలిస్ట్ చేయాలని, కానీ అతను లెక్చరర్ అయ్యాడు, ఆ తర్వాత ప్రొఫెసర్ అయ్యాడు. నాకు మొదటి నుంచి కొంచెం సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఆ లైన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగిని అవడం వల్ల తెలుగు సాహిత్యం వైపుకి నా ఆలోచనే వెళ్ళలేదు, కానీ ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను దానికోసం.

0: అంటే 1997 ఫిబ్రవరిలో నాన్నగారికి తిమ్మావంచల కోదండరామయ్య గారి సన్మానం జరిగింది తిరుపతిలో. అప్పుడు నేను అమ్మ నాన్నగారు వెళ్ళాం. ఇప్పుడు ఇంకా సభకి ఇంకా గంట ముందు ఆటోలు ఎక్కి కూర్చున్నాం అన్నమాట. ఇంకా ఆటో స్టార్ట్ అవ్వడంతోనే ఒక 50-60 మంది 65 వయసు పడ్డ స్త్రీలందరూ పరిచుకుంటూ వచ్చారు. రామచంద్ర గారు, ఆచార్యుల గారు అంటూ ఆటో వాడు ఇలాగ కొంచెం ఆపాడు. వాళ్ళందరూ వచ్చి నాన్నగారి పాదాల మీద పడిపోయి ఎంతో గౌరవంతో పాద ధూళిని నెత్తికి పెట్టుకున్నారనమాట. అప్పటిదాకా నాకు ఏదో సినిమాల వాళ్ళని వేరే వాళ్ళని హీరోస్గా చూడడం అలవాటే, కానీ ఇలాగ నాన్నగారికి ఇంత మంచి ఫ్యాన్స్ ఉంటారని, అది అంత పెద్ద వయసులో అందరూ పండు ముత్తైదులు. వాళ్ళందరూ ఆచార్య గారు మిమ్మల్ని చూడడం మా భాగ్యం, అసలు మిమ్మల్ని ఒకసారైనా చూస్తామా జీవితంలో అనుకున్నాం, మీరు ఎన్నెన్ని కోణాల్లో ఎన్నెన్ని పుస్తకాలు రాశారు అనేసి ఒక 1/4 గంట దాకా ఆటో కదలనివ్వలేదనమాట. అప్పుడు ఫీల్ అయ్యాను, అయ్యో నేను తెలుగు లిటరేచర్ ఎందుకు చదువుకోలేదు అని. నాన్న నేను తెలుగు చదువుకోలేదే, అంటే కాలేజీ దాకానే చదువుకున్నాను, స్పెషలైజేషన్ చేయలేదే అని చాలా ఫీల్ అయితే, అదేంటమ్మా మళ్ళీ చదువుకోవచ్చు, చదవడానికి వయసు లేదు, ఎప్పటికైనా చదవచ్చు, మన జీవితాంతం మన స్టూడెంట్సే అనేవారు.
1: ఇప్పుడు నాన్నగారికి ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఏదో రాసుకుంటూ ఉంటారు కదా, అలాగే చర్చా గోష్ఠిలో పాల్గొంటూ ఉంటారు, మీ ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు, అలాగా మీకు గుర్తున్న సంఘటనలు ఎవరైనా, ఎవరెవరు మీ ఇంటికి వచ్చేవారు, నాన్నగారు వాళ్ళతోటి ఏమేమి చర్చలు జరిపేవారు, వాళ్ళని ఎలాగా అంటే వాళ్ళని ఎలాగ ఆహ్వానించేవారు? మనం ఇంట్లో పనిచేస్తుంటే ఎవరైనా వస్తే మనకు కొంచెం చిరాగ్గా ఉంటుంది, అలాగ నాన్నగారు ఎప్పుడైనా చిరాకు పడేవారా, ఈ వివరాలన్నీ కూడా చెప్పండి. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది?
0: ఆయనకి చిరాకు పరాకు అనేవి ఎప్పటికీ లేవు, విసుగు అంతకంటే లేదు. మనం ఎప్పుడన్నా టైం వేస్ట్ చేస్తే కొంచెం కోపడేవారు, ఏంటమ్మా ఇలా వేస్ట్ చేస్తున్నారు, ఒక్కొక్క నిమిషం చాలా అమృతంతో సమానమైనది అని. ఏదైనా బోర్ అంటే కూడా, బోర్ అనేది ఏంటమ్మా, బోర్ అనేది మనం బోర్ దానికి బోర్ కొట్టి పంపించేయాలి. ఏదైనా ఒక పనిలో మార్పు అంటే, ఆఫీస్లో పనిచేసినప్పుడు కూర్చునే పనిచేస్తాం, ఇంటికి వచ్చాక నిలబడి పనిచేస్తాం కాబట్టి అది మార్పు. ప్రతి పనిలోని మార్పే ఒక విశ్రాంతి అనేవారు అనమాట. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసేవారు కారు. ఏదైనా ఒక చిన్న టికెట్ పడితే కూడా దానిలో కూడా ఏదో రాసేవారు. ప్రతి చోటికి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. నడిస్తే చాలా ఆలోచనలు వస్తాయి, చాలా మంచి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి అనేవారు అనమాట. ఇంటికేమో బిఎస్ఆర్ కృష్ణ గారు, సాళ్వం కృష్ణమూర్తి గారు, చిన్ని కృష్ణయ్య గారు, తర్వాత ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. నాకు సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు.
1: చాలా చిన్నప్పుడు, వయసు చాలా చిన్న,
0: ఎందుకంటే 71లో వెళ్ళిపోయారు నాన్నగారు హైదరాబాద్కి. కాబట్టి నేను 60లో పుట్టాను కాబట్టి 11 ఇయర్స్ దాకానే నాన్నతో చాలా క్లోజ్గా ఉండేవారు. కానీ ప్రతి సంక్రాంతికి వచ్చేవారు నా పుట్టినరోజుకని. చివరిగా 97 వచ్చినప్పుడు జూలైలో వచ్చారు. అప్పుడు చెప్పారన్నమాట, నాకు రాయడం కుదరడం లేదమ్మా, ఈ మధ్య విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది, మనసు రావడం లేదు, కాబట్టి నా పెన్ను ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు నా జీవితం ముగిసిపోయినట్టే లెక్క అనేవారు. అది విని చాలా బాధపడేదాని అనమాట. తర్వాత నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారని, సంస్కృతంలో పండితులు, ఆయన కూతురు కమల గారికి కూడా ఆయన గైడెన్స్ అంతా ఇచ్చారనమాట ఆవిడ రీసెర్చ్ చేయడానికి. తర్వాత పాలి, ప్రాకృత్ వాటన్నిటి కూడా ఆయన క్లాసెస్ తీసేవారు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోను, ప్రాకృత్ అకాడమీలోను. నాన్నగారిని చూడడానికి చాలామంది వచ్చేవారన్నమాట, రీసెర్చ్ కోసమని గైడెన్స్ కని వచ్చేవారు. వచ్చేవాళ్ళందరూ ఏటోటో తీసుకొచ్చేవాళ్ళు, పళ్ళు కాయగూరలు, వాళ్ళ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది. ఈయన ఏది తీసుకునేవారు కాదనమాట, ఎవరొచ్చినా సంతోషంతో మాతో ఎలా ఉండేవారో వాళ్ళతో కూడా అలాగే, వచ్చిన వెంటనే కాళ్ళు కడుకుని వచ్చి భోంచేయండి, తర్వాత మాట్లాడదాం అనేవారు. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏమన్నా వస్తువులు లేక డబ్బులు ఏమైనా ఇస్తే కూడా వద్దు, నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను అంతే, మీ మూలంగా నాకు తెలియనివి కూడా నేను తెలుసుకునే అవకాశం కలిగింది అనేవారు అనమాట. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఏది ఎదురు చూడకూడదు అభిమానం తప్ప, తర్వాత వాళ్ళకి మన చేయగలిగినంత సహాయం చేయాలి. అది విద్య కోసం ఎవరన్నా వచ్చారంటే విద్యాదానం గొప్పది, విద్యని అమ్ముకోకూడదు అనేవారు. అంటే అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా చిన్నప్పుడు అన్ని బట్టలు కూడా మా ఇంట్లో కద్దరివే, ఇంట్లో రాటనం అదే ఉండేది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు కనుక ఆ పత్తి వడకడం, తర్వాత బట్టలు నేయడం అవన్నీ చేసేవాళ్ళు. మా అమ్మ కూడా ఆయనతో బట్టి చేసేది అవన్నీ. మా అమ్మ కూడా కదరి చీర కట్టేది, ఎంత బరువు ఉండేదో ఉతికే లోపల చేతులు విరిగిపోతున్నాయమ్మా అనేదన్నమాట. కానీ వదిలేదు కాదు, చివరిదాకా ఆయన కద్దరు పంచలు, కద్దరు చొక్కాలే, ఆ 2 జతల చెప్పులు, 2 జతల పంచలు, 2 జతల చొక్కాలు అంతే. ఎందుకు నాన్న ఇంకా చక్కగా 4-5 జతలు పెట్టుకోవచ్చు కదా అంటే, ఒక బట్ట పైన ఉండాలి, ఒక బట్ట లోపల ఉండాలి అంతే, ఎక్స్ట్రా పెట్టుకోకూడదమ్మా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మన జీవితం ఈ ప్రయాణం కాబట్టి ప్రయాణానికి ఎంత అవసరమో అంతే ఉంచుకో.

0: ఇక డబ్బులు సేకరణ విషయంలో ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఏదన్నా అంటే నేను ఒక ఇప్పుడు మా ఒక అమ్మాయి పుట్టబోతోందమ్మా అనేవారు. ఏంటి నాన్న అంటే ఒక రచన, ఒక పుస్తకం రిలీజ్ చేయాలి అంటే ఒక కూతురు లాగా అన్నమాట ఆయనకి. కాబట్టి ఒక ఏదన్నా డబ్బులు దాచుకున్నారు అని అంటే కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నానని అర్థం. ఆయన పేరిట ఒక ఇది ఏదంటిది ఒక ఇల్లు కానీ డిపాజిట్ కానీ ఏది లేదు ఆయన పోయినప్పుడు. ఏదో కాస్త డబ్బు చేర్చుకున్నారు ఏంటి అంటే బ్యాంకు మేనేజర్ అన్నాడు అనమాట, ఏదో పుస్తకం పబ్లిష్ చేయాలటమా అందుకని ఈ డబ్బు దాచుకున్నారన్నారు.
1: ఆ పుస్తకం ఏదో మీరు చెప్పారా? ఏంటి పుస్తకం?
0: చెప్పలేదు, ఏంటంటే తెలియదు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళతో అకౌంట్ ఇట్లా ఆయన పోయినారు అన్న వెంటనే అరే అరే మా ఆయన ఆగస్టులో మేము వాయించి మేము వాళ్ళు ఆయన ఆదరించి మేము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయించాము స్వాతంత్ర దిన సందర్భంగా అనేసి చాలా బాధపడ్డారనమాట. అందరూ యాక్చువల్లీ దెర్ వాజ్ అ స్టాండింగ్ ఇదని చెప్పచ్చు. అందరూ బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆయన గురించి మాట్లాడారు కూడా నేను వెళ్ళినప్పుడు, ఇలా నాన్నగారు పోయారు అని చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆదరాభిమానాలు, అసలు మా అందరిని మా పిల్లల్లాగే చూసేవారు ఆయన అని చెప్పేవారు.
1: స్వాతంత్ర సమర యోధులు అని చెప్పారు కదా, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు అని మీకు వాటి ఆ వివరాలు ఏమన్నా మీతోటి చర్చించేవారా, మీకు చెప్పేవారా? భారత మన దేశం పట్ల మనం ఎలా గౌరవంగా ఉండాలి ఇవన్నీ మీ అంటే చిన్నపిల్లలు కదా, పెద్దవాళ్ళు చెప్తేనే మనకి తెలుస్తాయి. అలాగే మీకేమైనా చెప్పేవారా?
0: అంటే ఆయన మాటల్లో కూడా నిరాడంబరంగా ఉండాలి, మన ఫారిన్ గూడ్స్ వాడకూడదు అని చెప్పడం, తర్వాత సాత్విక ఆహారం, తర్వాత డిసిప్లిన్, మెయిన్ క్రమశిక్షణ, పొద్దున 5 లేవాలి, ఒక స్నానం చేసి శ్లోకాలు అవి చెప్పుకోవాలి. ఆయన పొద్దునే చేసేవారు, పూజలు అవి చేసేవారు, శ్లోకాలు అవి చేసి చెప్పుకున్న తర్వాత భోజనం అనమాట. ఆ తర్వాత రాత్రి కూడా పడుకోబోయే ముందు అందరూ కలిసి మేము కలిసి భోంచేసేవాళ్ళు. నాన్నగారేమో ఆలస్యంగా వచ్చేవారు ఆఫీస్ నుంచి. ఆ తర్వాత రాత్రి కూడా శ్లోకాలు ఇవి చెప్పుకునే పడుకోవాలి. అదే డిసిప్లిన్డ్గా ఒక లైఫ్ అనమాట. తర్వాత భారతం రామాయణం అవన్నీ కథలు కొన్ని కొన్ని చెప్పేవారు, ఎందుకంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా. తర్వాత చిన్నప్పటి తన అనుభవాలన్నీ చెప్పేవారు అనమాట. ఆ తర్వాత ఎలాగా తను తిరుపతిలో గోవిందరాజస్వామి కోవుల పైన జెండా ఎగరేయడం వల్ల షూటెట్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి ఆయనకి, అది కూడా చెప్పేవారు. ఎంత థ్రిల్లింగ్గా ఉండేది, నాన్న నువ్వు ఇలా ఉన్నావే అప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటే అప్పుడు ఇంకా యాక్టివ్ అమ్మా, అసలు ఏదో పిలక పెట్టుకుని పిలక బ్రాహ్మడు అనేవాళ్ళే, కానీ ఇప్పుడు చూస్తే నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ కాలం పిల్లలు ఎంత ఇదిగా ఉన్నారు, మేము అసలుకి బట్టలపైన కానీ తిండిపైన కానీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు, బతకడానికి తినాలంతే కానీ ఇప్పుడు తినడానికే బతికినట్టుగా ఉంది, అలా ఉండకూడదు అనేవారు. ఆ తర్వాత మేము ఇంట్లో గొడవలు పడితే కూడా కొట్లాడకూడదమ్మా, మనం అసలుకి ఎంత శాంతంగా సౌమ్యంగా ఉండాలి లైఫ్లో, అందరూ కలిసే వస్తున్నాం అనుకుంటాం కానీ మనం ఒక్కళ్ళే ప్రయాణం చేస్తున్నాం. కూడా వచ్చే వాళ్ళందరూ ఒక ట్రైన్లో వెళ్తున్నట్లే వాళ్ళ స్టేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు, మనం సాక్షిలాగా ఉండాలంతే. వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదే అని ఫీల్ అవ్వకూడదు, తామరాక మీద నీటి బొట్టులాగా ఉండాలి అని ఫిలసాఫికల్గా అన్నీ చెప్పుకొచ్చేవారు అనమాట. తర్వాత స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు మేము అందరం ఒక్కళ్ళుగా ఉండేవాళ్ళం, మనం ఒకే ఒక విరోధి బ్రిటిషర్స్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇంట్లోనే విరోధులు తయారవుతున్నారు, అలా ఉండకూడదు. ఉన్నదాకా నువ్వు సౌమ్యంగా ప్రేమతో ఉండాలి, ఇంకొకళ్ళ కోసం కూడా జీవించాలి కాసేపు, ఎప్పటికీ మన స్వార్థంతో ఉంటే ఏం ప్రయోజనం లేదు, ఉన్నదాంతా కలిసి భోంచేద్దాం, పస్తులున్నా కలిసి పస్తులు ఉండాలంతే అనేవారు. మాకైతే అప్పుడు చాలా తమాషాగా అనిపించేది, ఇదంతా న్యాయమా నాన్న, ఇదంతా ప్రాక్టికల్గా జరుగుతుందా అని. ఎందుకు జరగదు, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏమి తినేవారు కారు, ఏంటో అని అంటే అపక్వాహారం అనమాట, ఉట్టి పచ్చి కాయగూరలు, ఏనన్నా అది వీలవుతుందంటే ఎందుకు వీలు కాదు అలాగనేవారు. 25-30 కప్పుల కాఫీ తాగే మనిషి సడన్గా ఆపేశారనమాట. ఎట్లా నాన్న అంటే నిగ్రహం అంతే. ఏమి బయటికి వెళ్తే చిరుతిండ్లు తినేవారు కాదు, ఆయిల్ ఏది తినేవారు కాదు. ఏంటి నాన్న ఎలా ఉన్నావు నాన్న అంటే తినకూడదు అనుకుంటే అంతే, మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఏదన్నా తినకూడదు అంటే తినకూడదు, ఈవేళ ఇది చేయాలంటే అది చేయాలంతే, ఆ పని చేసేదాకా వదిలిపెట్టేవారు కాదు. ఏ విషయమైనా సరే చిన్నపిల్లలతోనా పెద్దలతోనా ఒకలాగే బిహేవ్ చేసేవారు. చిన్నపిల్లలు వస్తే ఇంక చెప్పక్కర్లే, వాళ్ళని మాట్లాడించి వాళ్ళ పదాల్లోంచి ఏదో రూట్కి వెళ్ళిపోయేవారు. దీని రూట్ పదం అక్కడుంది సంస్కృతంలో పాలిలో అనేవారు. నాకైతే ఏదో అర్థమయ్యేది కాదు, కానీ నాకు నాన్నగారంటే ఒక అడ్మిరేషన్, ఆరాధన భావం వల్ల ఆయన ఏం చెప్పినా సరే టిక్, ఆయన అన్నది అన్నానికి అన్నిటికీ తల ఊపేదాన్ని.
1: ఇప్పుడు నాన్నగారి ఆలోచనలు ఏమన్నా మీ మీద బలవంతాన చేసేవారు? ఇప్పుడు మీరు ఇందాక ఉదాహరణ చెప్పారు, చాలా నిగ్రహం ఎక్కువ నాన్నగారికి, తినకూడదంటే తినకూడదు అంతే, కాయగూరలే తినాలి, వండించకుండా వండకుండానే అలా తినాలని. అలా మీరు

0: కూడా అలాగే ఉండాలని ఎదురు చూసేవారా?
1: లేదు, అలా ఎప్పటికీ. ఎందుకంటే మాకు మా ముగ్గురికి కూడా మా నాన్నగారు హీరో అని చెప్పాను కదా, ఆయన ఏం చెప్పినా సరే ఎస్. ఎవరన్నా అసలుకి దేనికి ప్రయోజనం లేని మనిషి వస్తే కూడా వయసు బట్టి నాన్నగారు వచ్చిన వెంటనే సేవించమ్మా అనేవారు, అంటే నమస్కారం చేయమని. నేను అలాగే అంటే సాష్టాంగ నమస్కారం చేసేదాని అనమాట. ఆయన ఎందుకు, ఇజ్ ఇట్ వర్త్ అని కూడా ఆలోచించేదాన్ని కాదు. కానీ మా అన్నయ్య అడిగేవాడు, నాన్న ఆ మనిషి మంచివాడు కాదు, నాకు తెలిసిన నాన్న నేను చేయను అనేవాడు. కానీ నేను అలా కాదు, ఎందుకంటే ఆయన ఏది ఇంకొకళ్ళ మీద రుద్దే అభిప్రాయాలన్నీ లేనే లేవు ఆయనకి. ఆయన మా హీరో. నా యాక్చువల్గా నేను అదే అంటుంటాను, నారాయణ అన్న పదానికే పర్యాయ పదం నాన్నేమో అని. అంత నాన్నగారు అంటే అంత ఆరాధన. ఫస్ట్ భగవంతుడు అంటే నాన్నే, అలాగే ఉండేదాన్ని. ఇప్పటికీ ఆరాధన భావం ఉంది.
0: ఇప్పుడు నాన్నగారి గుర్తుగా మీ ముగ్గురు పిల్లలు కలిసి ఏమన్నా చేస్తున్నారా? అంటే ఆయన ఇప్పటికే ఆయన పేరు అలాగే సార్థకంగా ఉంది, చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంకా మీరేమన్నా చేస్తున్నారా?
1: యాక్చువల్గా మేము 2001లో అనుకుంటాను తిరుమల రామచంద్ర గారి బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర గారి మెమోరియల్ సొసైటీని స్టార్ట్ చేశాం. కానీ నేనేమో, నేను బ్యాంక్ ఉద్యోగిని, అక్కయ్య హైదరాబాద్లో ఉంది, అన్నయ్య ట్రిచిలో ఉన్నాడు కాబట్టి తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, భగవంతుని దయ వల్ల అది అయితే బాగుంటుంది. ప్రస్తుతం ఆయన పుస్తకాలన్నీ కలెక్ట్ చేస్తున్నాను, నేను ఎక్కడెక్కడ ఉన్నామని తీసుకొనిచ్చి దాన్ని మళ్ళీ రీపబ్లిష్ చేయాలని ప్లాను. అది సక్రమంగా అయితే బాగుంటుందని ఫీలింగ్.
0: సో ఈరోజు మీరు మా కార్యక్రమానికి వచ్చి మీ నాన్నగారి గురించి, నాన్నగారు ఎలా ఉండేవారు, నాన్నంటే ఇలా ఉండాలి అని ఒక ఉదాహరణగా నిలిచారని చెప్పారు. చాలా విషయాలు మీరు మా శ్రోతలతోటి పంచుకున్నారు. ఆముక్త మాలిద్ గారు, మీకు మా చెన్నై కేంద్రం తెలుగు విభాగం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం.
1: మీకు కూడా కృతజ్ఞతలు. మా నాన్నగారి గురించి చెప్పగలిగే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నమస్తే.
2: శ్రోతలు, ఇంతవరకు నాన్నకు నమస్కారం శీర్షికన తిరుమల రామచంద్ర గారి కూతురు ఆముక్త మాలిద్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

విన్న పాట కన్యకా పరమేశ్వరి మహత్యం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. తర్వాత ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

విన్న పాట కుంకుమ తిలకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసుశీల పాడిన పాట అది. ఆ పాటకు సాహిత్యం గోపి, సంగీతం సత్యం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నార మండల్ చిద్దుల నాగారాం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనమ్మ, రాజేశ్వర్, లోకేశ్వర్, వికరాంత్ బాబు, కృష్ణవేణి, దొడ్ల దుర్గప్రసాద్, పొచ్చప్ప, కామకుంట మల్లేష, రజని, వెన్నెలమ్మ, ఇంకా

వీరి మిత్ర బృందం అంటూ రాస్తున్నారు. వీరు కోరిన పాట ప్రాణ స్నేహితులు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భువనచంద్ర గీతానికి సంగీతం రాజ్ కోటి. వీరి కోసం ఈ పాట.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం అనంతపురం 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, మమత, రుక్మిణి, మమత, అపర్ణ, సౌజన్య, మనస్విని, దీప్తి వీరంతా కోరుతున్న పాట రాక్షసుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వెంగమణి. వీరంతా కోరుతున్న పాట మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డికి తనకి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసమే పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరం అనంతపురం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమనెమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి. బహుదూరపు బాటసారి చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి గీతానికి సంగీతం రమేష్ నాయుడు. వీరికోసం ఈ పాట.

అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు, బడిగించిన అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, ఇంకా రంగం వెంకటస్వామి, తెలికి రాఘవేంద్ర, బంధనాథ్ హనుమంతు, వెంకటలక్ష్మి, వీరంతా కోరుతున్న పాట సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. వీరికోసం ఈ పాట

కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర, శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్న, వెంకటేశం. వీరంతా కోరుతున్న పాట పట్టాభిషేకం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవ జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు

భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. తిరుపతిలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందాలని సూచించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం ఎంతగా భరోసా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్పు కృపాం శాసనసభ్యురాలు తోక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 66,884 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలరైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఇప్పటి జగరేలను విజయవాడ రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: listening to Vivid Bharati FM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

క్లాక్ 4 మినిట్స్ 8 సెకండ్స్ ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు హర్విల్లు మీ అందరికీ కూడా. మరి ఈరోజు మన హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా ఈ టైం 1 అవర్ పాటు మీరు నాతో గలపాలి అనుకుంటే 0866248814కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అండ్ మీతో పాటు ఇంకొంతమంది లిజనర్స్ కూడా నాతో కలిసి మెసేజెస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్లో ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు ఇప్పుడే కనుక ట్యూన్ చేస్తే జస్ట్ మెసేజ్ త్రూ వాట్సాప్, అది విషయం. మరి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ నేనైతే క్వశ్చన్స్ అడుగుతున్నాను, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే చెప్పా కదా, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ మన లిజనర్స్ అయితే పొద్దున్నీ మెసేజెస్ చేస్తూ వెయిటింగ్ అనమాట. సో చూద్దాం ఎవరెవరు మెసేజ్ చేశారో. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు అడిగిన ఈ చెప్పిన ఈ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది నేను చూశాను, మా వాళ్ళకు కూడా చెప్పేశాను, థ్యాంక్ యూ. అండ్ అలాగే కాదు యతిరాజం రమేష్ గారు మచిలీపట్నం నుంచి వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు మేడం అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హాయ్ చందన, బాగున్నారా? వరల్డ్ టీచర్స్ డే విషెస్ చెప్పండి మన వాళ్ళందరికీ. అద్భుతమైన భక్తి గీతాలు వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ మంచి మాట ఎవరికైనా చెప్పచ్చు, వింటే వాళ్ళ అదృష్టం అంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్వేత గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఎస్ థ్యాంక్ యూ అండి. నిజమే, వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే. సో చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. ఈ పాట యాక్చువల్లీ వేద్దాం అనుకున్నా, ఈ టైంకి సెట్ అవ్వదులే, పొద్దు పొద్దున్నే లేమని చెప్తే బాగుంది, అది విషయం. అండ్

రాజు గారు హాయ్ చందన ఎలా ఉన్నారు అంటూ పంపించారు మెసేజ్. ఓ సో సాడ్ ఆఫ్ దిస్ థింగ్ అండి. ఎనీవే కొంచెం ధైర్యంగా ఉండండి, అదే నేను చెప్పగలను. సో నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. ఒక మాట మాటగానే మిగిలిపోకూడదు, ఒక మనసును తాకే మంచి మాటగా పరివర్తన చెందాలి అని వాళ్ళే చెప్పారు. మాటలో నిజముంది, నిజంలో నెమ్మది ఉంది, నెమ్మదిలో మనసు ఉంది, మనసులో మానవత ఉంది. ఎదుటివారి భావాలను తక్కువ చేయకూడదు, మన అభిప్రాయాన్ని ఆధిపత్యంగా మారకూడదు అన్నారు. మనసులో ఉన్న భావం మాటలోకి వచ్చేటప్పుడు అహంకారాన్ని విడిచి ఆప్యాయతతో అద్దుకోవాలి అన్నారు. తప్పును చూపించేటప్పుడు తీర్పులా కాకుండా తిరిగి నిలబడే దారిలా ఉండాలి అన్నారు. మాట భయాన్ని పెంచకూడదు, భయపడుతున్న మనసుకు ధైర్యం కావాలి అన్నారు. మీరు పంచిన మంచి మాట మనిషి మనసుకు మంచి ఆర్కిటెక్చర్ అవ్వాలి. చివరిగా నా మాట ఏంటంటే అంటూ మరి చాలా పెద్ద మాట పంపించారు. సో భయపడుతున్న కదు కదు కదు మన మాటల తర్వాత ఎన్ని హృదయాలు మరింత తేలిక ఊపిరిగా పీల్చుకున్నాయో అదే మన మాట మాటకు మంచి నిజమైన విలువనిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలంపల్లి నరసింహారెడ్డి గారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? ప్రభాత శుభాకాంక్షలు చందనమ్మ అంటూ పంపించారు. విఘ్నేశ్వరుని పాట చందనమ్మ జాడని తెలిపే దిక్సూచి, నేటి ప్రత్యేకతలతో నిండిపోయింది తొలి పేజీలో విషయ సూచి. పేచీ లేని విశేషాలను దాచి మాకోసం మోసిపడతారు లాలూచి. నేల ఏదైనా కాదు కాదు సారీ నెల ఏదైనా తేదీలను మలుపులు తిప్పే మీరే మా వాచి. విలువైన మాట మంచిదన్న చందనమ్మ మాట నేడు పరమళించిన ఇలాచి. ఓ మానవతా విలువలకు గీత గీసి బోధించిన చందన ఈనాటి సవ్యసాచి. మానవాళితో సమమైన వాస్తుశిల్పుల మాటలను వింటూ కూర్చుకున్నాము, సమయాన్ని కూడా మరచి కూర్చున్నామునా ఓకే కూర్చున్నాము సమయాన్ని మరచి ఆచితూచి అడుగులు వేసే ఈ రాకకై శ్రోతలు పరుస్తారు అభిమానంతో. పెద్ద తివాచి అంటున్నారు చెనుబండ నుంచి వాసు గారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా సాంగ్స్ రిక్వెస్ట్ అయితే లేదండి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు. ప్రకృతి ప్రేమికురాలకి ప్రకృతి సాక్షిగా నమ సుమంజలి, బాగున్నారా అంటూ ప్రకృతిలో వచ్చే న్యాచురల్ హర్వీళ్ళుకి సాక్షిగా బీబీలో నవరసభారత హర్వీళ్ళుకి వెల్కమ్ అంటూ విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి పంపించారు. మీకు కూడా వెల్కమ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ శ్రోతలకు సహశ్రోతలకు సర్వులకు అందరికీ శుభోదయం అంటున్నారు ఆచార్య రామలింగ గారు. దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట. రైట్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తాను. ముందుగా అయితే క్వశ్చన్ అడిగేస్తున్నాను, క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్తో పాటు మీ మెసేజెస్ని కూడా చూస్తాను.

సో ఫస్ట్ అయితే మంచి క్వశ్చన్ రెడీగా ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది నాచురల్ ఆర్కిటెక్ట్స్ అంటే రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి కదా. మరి ఈ రియల్ ఆర్కిటెక్ట్స్తో ఏకంగా ఒక అందమైన పుస్తకాన్ని తయారు చేశారు. ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అన్నమాట. ఇంతకీ ఏంటి ఆ పుస్తకం? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ ఇవాళ ఈ హర్విల్లో నేను ప్లే చేసే సాంగ్స్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. లాస్ట్ టైం చెప్పడం అలా మిస్ అయిపోయింది కదా టైం తక్కువ ఉండడం వల్ల, బట్ ఈ రోజైతే నేను మీరే కనిపెట్టేస్తారని నాకు తెలుసు అదేంటో. సో వినేసేయండి, వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ಸ್ಟೇಷನ್ ಆರ್ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఉఫ్ ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్

ఎస్ వింటున్నారు హరోలి ప్రోగ్రామ్ చెందినతో కలిసి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అని అడిగాను. సో వరల్డ్ ఆర్కిటెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మనకి కనబడతాయి కదా, అంటే మీన్ రియల్ ఆర్కిటెక్ట్స్ అన్నీ కూడా ఇందులో కనబడతాయి. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తూ ఉండండి అలాగా, అండ్ సాంగ్స్ మీద కూడా ఒక చెవేసి ఉంటుంది, కన్ను అయితే వేయలేరు కదా, అది విషయం. మరి ఇంతకీ నేను అడిగిన ఈ క్వశ్చన్కి చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అండ్ మన లిజినెస్లో ఒకళ్ళు ఒక డౌట్ అయితే అడిగారు వెరైటీగా. చంద్ర గారు ఏమండి, నాకు డౌట్, మీ ఆర్జేలకి లక్కీ డిప్ నిర్వహించి ఆ రిజల్ట్ ప్రకారం ప్రోగ్రామ్ అలాట్ చేస్తారా అంటున్నారు. నిజంగా అలా చేస్తే భలే వెరైటీగా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడన్నా ఒక స్పెషల్ డే రోజు మీ అందరం ఆర్జేలా నిజంగా ఇది ఒకటి చేద్దాం. బాగుంది మీ ఐడియా, బట్ ఇలా అయితే జరగదు యాక్చువల్గా, రియల్లీ అయితే అలా జరగదండి. సో ఎవరు, రామలింగ గారు, ఆచార్య చిరంజీవి రామలింగం. సో వీళ్ళందరూ కూడా పంపించి, మీరంతా ఇదంతా ఒకటే పేరా, అది ఫస్ట్ ఒకటి క్లారిటీగా ఇవ్వండి. ఇది అమ్మాయి కూడా నుంచి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, బాగున్నారా అంటున్నారు, బాగున్నారండి. అండ్ చిన్నారావు గారు దేవినగర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే శుభాకాంక్షలు అంటూ పంపించారు. టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. సుమని గారు పెడన్ నుంచి, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ జాన్సన్ గారు పంపించారు. అలాగే బాగున్నారా తల్లి అంటున్నారు రఘుబీర్ సింగ్ సుమనాభాయ్ గారు ఏలూరు నుంచి, బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ పంపించింది మీరే, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ రంగచారులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు, కాదండి పతంజలి బుక్ అయితే కాదు, హిందూపూర్ నుంచి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్ సార్, టీవీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు అబ్బా. నేనైతే అలాగా సండే వచ్చిందంటే కూర్చుని ఇంకా చూడాల్సిందే ఎపిసోడ్ అంతా కూడా, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా హ్యారీ పాటర్ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కృష్ణిక మౌనిక విద్యాసాగర్ అందరూ కూడా హాయ్ అక్క అంటూ. సో కృష్ణిక పేరు చాలా బాగుంది బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు, అది విషయం. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కానూరు నుంచి తాతారావు గారు. చందనకి వందనం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో, మీకు కూడా వందనం. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హలో మేడం అంటూ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మీ హాయ్ అండి. అండ్ 11 నుంచి విష్ణు శర్మ గారిచే రచించబడిన పుస్తకం అంటున్నారు, కరెక్ట్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాస పుస్తకం అనుకుంటున్నారట, హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ అయితే అనుకుంటున్నారట సత్యభార్గవి గారు తాడిపత్రించి. సో కాదండి, ఇది మీకు చాలా తెలిసిన ఈజీ బుక్కే అనమాట, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన గారు మీరు వస్తే సందడే సందడి, ఉదయం నుండి మంచి విషయాలు చాలా చక్కగా చెప్తారు విత్ డేట్ స్పెషల్. అండ్ ఈరోజు లైట్గా భాస్కర్ వరుణ్ మధ్యాహ్నం హాజరవుతా అని అంటున్నారు, వాయు మాత్రం ఎక్కడున్నాడో కనబడట్లేదు, ఐ మీన్ వినబడట్లేదు సవడి అంట. యాక్చువల్లీ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడంటే అలాగ లాంగ్ టూర్ వేసుకున్నాడు అనమాట, అంటే ఇంకా విజయవాడ కానీ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడికి నేను రాకూడదు అన్నట్టు. అప్పుడు నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, వరుణ్ ఏమైపోయావు వరుణ్, కమ్ వరుణ్, ప్లీజ్ వరుణ్, ఇలా అనాలనిపిస్తుంది. వస్తే ఒక 2-3 డేస్ కంటిన్యూగా వచ్చేస్తాడు, లేదంటే ఎక్కడున్నానో కూడా కనబడ అంత దూరంలో వెళ్ళిపోతాడు, అది విషయం. సో ఇది ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే పరిస్థితి. అండ్ రియల్ ఆర్కిటెక్ట్స్ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. పరీక్ష సఫలత కే సీక్రెట్స్ అనే బుక్క మీరు అనేది, బట్ ఇదైతే కాదండి. అండ్ కింద ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ని పంపించేశారు లాస్ట్లో. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హార్వీలు, అంతర్జాతీయ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ కూడా అంటున్నారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి గారు మెసేజ్ చేశారు. అప్పుడప్పుడే అలా జరిగిపోతుంటుంది. అండ్ భగవద్గీత అయితే కాదండి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, హాయ్ మీకు అండ్ శుభోదయం. అలాగే కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు విజయవాడ నుంచి. అండ్ పెళ్లి పుస్తకం

సినిమా అండి, అది కాదండి. నెక్స్ట్ ఇంకా సంగీతం శ్రీనివాస్ గారికి అశ్రు నివాళి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ, హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ ఎలా ఉన్నారు, క్షేమమైనా హర్వీలకు వెల్కమ్ అంటూ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి మెసేజ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మేడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి ఎన్సైక్లోపీడియా బుక్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ సునంద గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ చేశారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడిన ఆ సుపరిచితమైన పుస్తకం ఇందాక చెప్పినట్లు విష్ణు శర్మ గారిచే రచించబడిన పంచతంత్రం అనమాట. అసలు పంచతంత్రంలో మనకి కనబడినన్ని జంతువులు విడిగా మనం చూసుంటామో లేదో కూడా డౌటే. అది సంగతి. మరి నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది. ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814కి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం ఉండే పండిది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి. దీర్ఘకాలం పండే పండిది, ఈ పండులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలన్నా ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్స్ మీద చెవేసి ఉంచండి. స్టే ట్యూన్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పాటల మీద చెవేసుంచమన్న మరి వేసించారా. వెల్కమ్ బ్యాక్ యు హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం పండే పండు ఇది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, మరి అదే పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. చాలామంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో.

కనకారావు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి. రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చంద్రన్ అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ చందుజీ, హౌ ఆర్ యూ అంటూ నాగకుమారి గారు విజయవాడ నుంచి క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు. హాయ్ అండి, చాలా రోజులకి మెసేజ్ చేశారు. అండ్ బనానా ట్రీ కాదు చెల్లపాండి, మరి మోనిషా మధురై నుంచి ఇక్కడే తొక్క మీద కాలేశారు, అరటిపండు తొక్క మీద. సో నెక్స్ట్ ఇంకా మైడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా దానిమ్మ పండు అనుకుంటున్నారు. అయ్యయ్యో, దానిమ్మకాయలో నిమ్మకాయని తినేసారే, కానీ ఆన్సర్ కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు, సరస్వతి గారు పాకాల మండలం నుంచి పనస్కాయ అంటున్నారు. అయ్యయ్యో, పనస్కాయ మిమ్మల్ని నసపెట్టిందే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆరెంజ్ అంటున్నారు, ఆరెంజ్ కలర్ మీకు అలా అలా అలా పంపించింది ఆన్సర్ని, బట్ అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా చందన, మీరు వినిపించే పాటల్లో లాజిక్ ఏంటో నేను కనిపెట్టాను. ఎస్, కరెక్ట్గా కనిపెట్టారు మొత్తానికి. భాస్కర్ గారు పడని నుంచి, సో మీరే ఫస్ట్ కనిపెట్టేశారు అనమాట. నెక్స్ట్ ఇంకా మామిడి పండు కాదు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక పండుతో పోల్చారు అంటున్నానా అంటున్నారా. సో కరెక్ట్ ఆన్సర్ సతిభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఖర్జూరం, తాటిపండు, పనసపండు ఇన్ని వచ్చాయి, బట్ ఇవేవి కాదు. మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పొమోగ్రనేట్ అనుకుంటున్నారు అనంతపూర్ నుంచి సునంద గారు, అస్సలు కాదు. నెక్స్ట్ ఇంకా చక్కగా ఓపికతో ప్రతి ఆన్సర్ క్లారిటీగా చదివే తీరు మాకు ఎంత నచ్చింది, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కింద ఆప్షన్ కింద ఇంకోటి పంపించారు, అది మీరే ఉంచేసుకోండి, నాకు వద్దు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్, నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ గారు మిట్టపల్లి నుంచి పంపించారు, పొమోగ్రనేట్ కాదు కదా. నెక్స్ట్ ఇంకా సీతాఫలం అనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కాదండి. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయాలి, డికోడ్ చేయాలి. ఆహా, ఓకే, 7 తొనలు, 4 తొనలు ఇలా డివైడ్ చేశారా, మరి ఇంకొక తొన ఏమైపోయింది? సో అరుదుగా ఉంటుందా తొన? ఓకే, కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి మంచి డీకోడింగ్ అయితే చేసేసారు టైంలో. నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు బత్తాయి పండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ పనసపండు అంటున్నారు చిరంజీవి గారు, రామలింగ దమ్మాయిగూడెం నుంచి, కాదండి. అండ్ సీను గారు ఐరాల నుంచి సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పప్పాయ లేదా జాంపండు అనుకుంటున్నారు, రెండు కాదు. అండ్ వినాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ గడియారం అనుకుంటున్నారు, గడియారం అవ్వచ్చు ఆన్సర్. రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తా, అంటే బా మంచి కొత్త గెస్ట్ చేశారు ఆన్సర్ని. అండ్ ఇలాంటిదే ఇంకోటి ఆలోచించండి, ఇది కూడా మనం గోడకే తగిలిస్తాం. నెక్స్ట్ ఇంకా దీనికి తొనలు ఉండవు అంటున్నారు, గింజలు కూడా ఉండవు, సీతాఫలం అంటున్నారు రంగచర్లు గారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా శ్రీశైలం నుంచి పంపించారు పొమోగ్రనేట్ అంటూ, శ్రీశైలం నరసింహ గౌడ్ గారా? ఓకే, మీ ఇంటి పేరా అది?

సత్యసాయి జిల్లా నుంచి పంపించారు. సో పొమోగ్రనేట్ అయితే కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఈ పొడుపు కథకు సమాధానం అంటూ కరెక్ట్గా ఎవరు, గౌతమ్ గారా, గౌతమి అని పడింది, పేరు మిస్టేక్ గౌతమ్ అంటున్నారు. ఓకే, గౌతమ్ గారు. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే రఘుబీర్ సింగ్ సున్నాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, పనసపండు కాదు, కమలా కాదు, బత్తాయి అస్సలు కాదు, సూరిబాబు గారు శ్రీకాకుళం నుంచి. అండ్ హంసాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు, నాగభూషణ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అయ్యయ్యో, ఇలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. మధుసూదన్ గారు, వరుణ్ అంట 2027 వరకు సెలవు పెట్టేశాడంట. ఇన్ని నెలలు అంటే నా వల్ల కాదండి, నేను నాకు సూర్య కావాలి, వరుణ్ ఇద్దరు కావాలి. బట్ ప్రజెంట్ ఇది సూర్య టైం కాదని చెప్పిన సూర్య వినట్లేదు, ఇది వరుణ్ టైం, వరుణ్ కమ్ అని చెప్తున్న వరుణ్ వినట్లేదు. సో అది విషయం. పాపనే బాలయ్య నుంచి పంపించారు, పనసపండు కాదు, పక్కనది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు నిమ్మకాయ అంటున్నారు, అసలు కాదు. అండ్ ద్రాక్ష పండు అనుకుంటున్నారు, రవికుమార్ గారు కాదండి. అండ్ నాగకుమారి గారు, ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, బత్తాయి పండు కాదు. అండ్ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి, నాటు సుమ్కిన పంపకిన అయి ఉంటుంది బట్ ఆన్సర్ అయితే అది కాదండి. అండ్ సూర్యరావు గారు సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ యాపిల్ అంటున్నారు అరుణ గారు, కాదు. క్యాలెండర్ అంటున్నారు ఎవరు ఇంతకీ, దేవదాస్ మౌలాలి కొలిపారు నుంచి, ఓకే చెప్తా కాదు అవునో అనేది. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగాచారి గారు హిందూపూర్ నుంచి గడియారం అంటున్నారు, సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గడియారం అంటున్నారు, సో కరెక్ట్ ఆన్సర్ కాకపోయినా 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, సో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే విశ్వనాథరావు గారు పడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే క్యాలెండర్ 1 ఇయర్ అన్నమాట, అది ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మనిషి శరీర ఉష్ణోగ్రత అంటే మనిషిలోని శరీర ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా, అది ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? అంటే హాట్ వాటర్కి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అలా ఒక హాట్ వాటర్ క్వాంటిటీని తీసుకుంటే ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో మన బాడీ టెంపరేచర్ సమానం అవుతుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. మనిషిలోని శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? తెలిస్తే ఆన్సర్ చేయండి, పాట వినేయండి.

ఎస్ సార్, మస్కామో నుంచి సాంగ్ వినేశారు, మరి కనిపెట్టారా ఈలోపు? మరి నాకు ఆన్సర్స్ చేసేయండి 0866248814కి. పాటల్లో ఈరోజు నేను ఒక చిన్న ఇది ట్విస్ట్ పెట్టాను కదా, మరి ఆ ట్విస్ట్ కూడా కనిపెట్టి ఆన్సర్ చేయండి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులే, ఒక చిన్న కామన్ సిమిలారిటీ అనుకోండి, మరి అది కూడా కలిపేసి ఆన్సర్ చేసేయండి. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం అని అన్న క్వశ్చన్. చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్గా అర్థమైంది యాక్చువల్లీ. సో ఏంటంటే, సాధారణంగా మనం నీటిని వేడి చేస్తాం అవునా, అలా వేడి చేసినప్పుడు ఇంత సెట్ అయిన వెయిట్ దగ్గర ఆ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది మన శరీర ఉష్ణోగ్రతతో సమానం అవుతుంది అన్నమాట. అది ఎన్ని లీటర్లు ఆలోచించండి, ఆన్సర్ చేయండి, అది విషయం. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చేశారు హంసాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ ఒక సాంగ్ పాడండి చెందిన వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళీ గారు. కరెక్ట్గా టైం అయ్యే టైంకి భలే అడుగుతున్నారు, బట్ ఎనీవే ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంకా రాజు గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు కూడా తిరువూరు నుంచి పంపించారు, 100 లీటర్లు అయితే కాదండి. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి 37 లీటర్స్ అనుకుంటున్నారు, కాదు అండ్ 45 లీటర్స్ అంటున్నారు నరేష్ గారు, రోజా గారు అస్సలు కాదు. మీ అందరికీ చిన్న క్లూ ఇస్తాను, ఇది ఒక సింగిల్ డిజిట్ నెంబరే అనమాట. సింగిల్ డిజిట్ నెంబర్తో మనకి ఆ టెంపరేచర్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఉష్ణోగ్రత 35 అంటూ పంపించారు ఎవరు, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ 60% అంటున్నారు. మధుసూదన్ గారు పాపినేపాల నుంచి, సో కాదు. అండ్ సూరిబాబు గారు పంపించారు కామేశ్వరిపేట నుంచి అట, 37 డిగ్రీస్ లేదా 38 డిగ్రీస్ ఉన్న వేడి అంటున్నారు. నేను లీటర్స్లో అడిగాను, మీరు డిగ్రీస్లో పంపిస్తున్నారు చాలామంది.

అది నెక్స్ట్ ఇంకా 3 లీటర్లు అనుకుంటున్నారు పోలే గారు ఆలగడ్డ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపక్క నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు 38 డిగ్రీస్ అంటున్నారు, సో డిగ్రీస్లో పంపించారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రవికుమార్ గారు 37 డిగ్రీస్ అంటున్నారు, కాదండి, అండ్ 1 లీటర్ అనుకుంటున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు 10 లీటర్స్ అంటూ, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా తులసిదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడెన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ ఇంకా బాలు గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీ విద్యా గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే మెసేజ్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు. గోరువెచ్చటి నీటితో సమానం అంటున్నారు. అదే ఎంత లీటర్లు వెయిట్, ఇది కూడా పంపించాల్సింది. నెక్స్ట్ ఇంకా సాధారణ మానవ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వద్ద అంటూ పంపించారు. బట్ 22 to 24 అంటున్నారు. ఇంత లీటర్ అంటే ఇంత క్వాంటిటీ అయితే కాదండి. హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు. సో కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆలస్యంగా వచ్చాను తల్లి అంటున్నారు డాక్టర్ గారు రావడం వల్లట. శుభోదయం అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్త గారు పంపించారు. అండ్ గోరువెచ్చని వేడి నీటి ఉష్ణోగ్రత అంటున్నారు. సో ఇది కూడా కాదు. పంతాడు శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు మోరిపల్ల నుంచి. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. గోరువెచ్చటి నీరే అంటే చాలామంది అది టెంపరేచర్ కింద పంపిస్తున్నారు. బట్ నేను అడిగింది లీటర్స్లో, లీటర్స్లో పంపించాలి. అండ్ రఘువీర్ సింగ్ సుగుణభాయ్ గారు 40 డిగ్రీస్ అంటున్నారు. సో అది కూడా కాదు. అండ్ ప్రశ్నలు అడిగే ప్రోగ్రాంలో రెండు ఉంటాయండి, మీరు గమనించండి సరిగ్గా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కానూరు నుంచి కనకారావు గారు, పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొల్లిపారు నుంచి మౌలాలి గారు పంపించారు, గుండె అనే పదం వచ్చేలా ప్లే చేశారు అంటున్నారు. ఎస్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి 50 to 60 లీటర్స్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా శోశాల బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపల్లి నుంచి 1 లీటర్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి 2 లీటర్స్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రవి గారు 1.5 అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరువూరు నుంచి రాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. టుడే సాంగ్స్ అన్నీ గుండెలో, గుండె గురించి. ఆనంద్పూర్ నుంచి సునంద గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు అన్ని పాటలు గుండె మీద వచ్చాయి అంటున్నారు. ఎస్ అవునండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వినిపించే ప్రతి పాట గుండెతో మొదలవుతుంది అంటూ వినాయతుల గారు భవానీపేట నుంచి. ఎస్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అది విషయం, మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత అంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 1.5 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్ టెంపరేచర్కి సమానంగా ఉంటుందన్నమాట. అంటే 1.5 లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం. మరి ఇది హరివిలు ప్రోగ్రామ్ అయితే. సో మరి చక్కగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను త్వరలోనే. ఈసారి మామూలుగా సందడి చేద్దాం మనందరం కలిసి. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన 54.74 కోట్ల రూపాయలతో రానున్న రెండేళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాప రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవేలు ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వెన్నం జ్యోతి సూర్యకు క్రీడా సంఘాలు పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు

ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు కోటి రూపాయలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఈ నెల 11 నుంచి రోజు 2 సెషన్లను నిర్వహిస్తామని పరీక్షల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పులపతి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:56 లో ఉంది వి బీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీ, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, ఆ రోజుల్లో వరుసగా అంటే కంటిన్యూస్గా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంలో చేసిన ఒక అందమైన సినిమా అనమాట. 1986 ఒక అద్భుతమైన సినిమాలో నటించారు. అండ్ ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఓ రేంజ్లో మారుమ్రోగుతుందని చెప్పాలి. అండ్ హీరోయిన్ల విషయానికి వస్తే సుహాసిని రాధ, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లోనే అంటే 40 ఏళ్ల క్రితమే ఒక కేజీఎఫ్ తరహా బ్యాక్డ్రాప్తో అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా. సో గెస్ట్ చేస్తూ ఉండండి, ఏంటా సినిమా మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు. రైట్ నో మీకోసం ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

भारती FM 101.3। చిరంజీవి గారు నటించినటువంటి సినిమా అని చెప్పాను కదా, ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరే లేదు, కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాతో చాలా పోలికలున్నాయి. మరి ఈ సినిమాలో అన్నపూర్ణ గారు చిరంజీవి గారి తల్లి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి తెలుసా. నవేడేస్ యాక్చువల్గా మన ఈ మాఫియా కానీ గ్యాంగ్స్టర్స్ ఇలాంటి సినిమాల్లో కేజీఎఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, కానీ అప్పట్లోనే కేజీఎఫ్ తరహా బ్యాక్డ్రాప్తో అద్భుతంగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు. ఎస్, మరి ఈనాటి సినిమా కబుర్లో మనం రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సినిమాని గనక ఇప్పుడున్నటువంటి ట్రెండ్తో కలిపి తీస్తే 100 కేజీఎఫ్లతో ఈక్వల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదనమాట. సో కేజీఎఫ్లో కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నతనంలోనే హీరో తన తల్లిని కోల్పోతాడు. చనిపోయే ముందు హీరోకి తల్లి చెప్తుందనమాట, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, బాగా డబ్బు సంపాదించాలి అని చెప్తుంది. మరి రాక్షసుడు సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది. చిన్నతనంలో తల్లికి హీరో దూరం అవుతాడు. తన తల్లిని వెతకటమే అతని పని. తల్లి కూడా తన కొడుకు గొప్పవాడు కావాలని బలంగా కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగా కష్టపడుతుంది కూడా. సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రాక్షసుడు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందామా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

లెవెనాస్ 19:46 లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో ఉన్నాం కదా. సో 40 ఇయర్స్ అయింది, అంటే 40 వసంతాలు అయిందనమాట 2 అక్టోబర్కి ఈ సినిమా అయితే మాత్రం. సో ఆ బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఒక తాగుబోతు చిన్నప్పుడే తన పిల్లాడిని మాఫియాకి అమ్మేస్తాడు. మరి ఆ మాఫియా గ్యాంగ్ చిన్నపిల్లల్ని ఒక దీవిలో బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ గ్యాంగ్కి ఒక మెయిన్ కమాండర్ కూడా ఉంటాడు. అండ్ రావు గోపాలరావు గారు పెట్టే షరతు, ఆయన ఇచ్చేటువంటి ఆ షరతు ఒప్పుకొని ఒక ఒప్పందంతో హీరో తిరిగి మళ్ళీ అదే మాఫియా గ్యాంగ్లోకి వెళ్తాడనమాట. అంటే చిన్నప్పుడు తను అక్కడ లైఫ్ అంతా కూడా అక్కడే ఇదైపోతుంది తనకి బానిసగా. సో అక్కడ బానిసగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళందరినీ కూడా అంతం చేసి తిరిగి తన తల్లి జాడ తెలుసుకోవడం హీరో లక్ష్యం. మరి దాంతోపాటుగా అక్కడ ఉన్న బానిసలకు విముక్తి కలిగించడం కూడా. ఇలా ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఎస్ ఇది ఎగ్జాక్ట్గా కేజీఎఫ్లా అనిపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా. ఇలా కేజీఎఫ్తో రాక్షసుడు సినిమాకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. సో తల్లి కోసం చిరంజీవి గారు పడే ఆరాటం, ఆ యాక్షన్ సీన్స్లో ఆ సినిమాలో ఇవన్నీ కూడా హైలైట్గా నిలుస్తాయన్నమాట. అండ్ నాగబాబు గారు కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు. నాగబాబు నటుడిగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు మిత్రులు చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో సినిమా కూడా సూపర్బ్గా ఉంటుంది. 11:26:55 ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్న ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో చాలా మంది లిజనర్స్ అయితే కరెక్ట్గా గెస్ట్ చేసేసారనమాట. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ 40 వసంతాలు అయింది ఈ సినిమాకి. అండ్ భారీ అంచనాలతోటి అంటే మంచి సక్సెస్ అయితే సాధించిందనమాట ఈ సినిమా. చాలామంది లిజనర్స్ మనకి రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈ మెసేజెస్ అన్నీ కూడా మనం చూద్దాం డెఫినెట్గా సందర్శనలో, నేను చూస్తాను అందరి మెసేజెస్ కూడా. అండ్ అలాగే అడవిలో బానిసల సామ్రాజ్యం ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అలాగే స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్. అండ్ ఆ కోటను కూల్చడానికి హీరో ఒంటరిగా వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించడం అనమాట. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకైతే మాత్రం కేజీఎఫ్ రాఖీబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారికి అసలు పేరే ఉండదు, అంటే క్యారెక్టర్ పేరే ఉండదు అనమాట. అందరూ కూడా ఫ్రెండ్ అని, అతడు అని, ఇంకా పురుష అని పిలుస్తూ ఉంటారనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారేమో ఇన్స్పెక్టర్ విజయ్గా, నాగబాబు ఆ సింహం, అండ్ సుమలత గారు వాణి క్యారెక్టర్లో చూస్తాం. అండ్ అల్లు రామలింగయ్య గారు కన్నడ ప్రభాకర్ గారు, కన్నడ ప్రభాకర్ గారు యాజ్ వంక చక్కర్ రామూర్తి అనమాట. సో ఆ క్యారెక్టర్ పేరు. అండ్ జయమాల, వీళ్ళందరూ కూడా మంచి లీడ్ రోల్స్ పోషించారు. అండ్ హీరో విలన్ మధ్యన డైలాగ్స్ అయితే ఓ రేంజ్లో ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తారు విలన్ తోటి, అండ్ ఈ క్షణం నుంచి నీ దుర్మార్గాలకు దుర్మార్గంగా అడ్డుపడే దుర్మార్గాలు చేయడానికి నేను మంచి దుర్మార్గుడిగా నీ గడియారంలో నిద్రపోతా అంటారు. సో ఎంత అంటే ఆ దుర్మార్గం అనే వర్డ్నే పక్కపక్కనే అన్నిసార్లు రకరకాలుగా పెట్టి డైలాగ్ సెంటెన్స్ ఉంటుంది, ఫార్మేషను సూపర్ అనమాట. సో అలా చెప్పి ఛాలెంజ్ చేస్తారు, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పని. సో వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఫైట్ కానీ అంటే ఆ కాంపిటీషన్, లైక్ విలన్కి హీరోకి మధ్యన ఉండే కాంపిటీషన్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా రాధగారి క్యారెక్టర్ గురించి అయితే ఇంకా బాగా చెప్పుకోవాలి. సో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మై జ్యోతి.

0: TFM 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 80s లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్ పేరే చిరంజీవి. అప్పటికే సుప్రీం హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవి గారిని ఎండమూరి వీరేంద్రనాథ్ రాక్షసుడు నవల ఆధారంగా తెరకెక్కిందనమాట ఈ సినిమా. ఈ సినిమా ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకు

0: విన్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఈజ్ మరొక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు. అయితే రాధా చిరంజీవి ఈ రొమాంటిక్ సాంగ్స్ కానీ, చిరంజీవి గారి గ్రేస్ అండ్ రాధ గారి స్టెప్స్,

అప్పట్లో ఒక ఊపు ఊపేసాయని చెప్పాలి. అండ్ మన పేరెంట్ జనరేషన్ అడిగితే వాళ్ళ ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్లో ఇళయరాజా గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారనమాట. ఫైట్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్. ఆ రోజుల్లోనే స్టంట్స్లో అంత రిస్క్ తీసుకోవడం ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్పాలి. అందుకే కదా ఆయన మెగాస్టార్ అయ్యారు. 1986 అక్టోబర్2 రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమర్షియల్గా సూపర్ సక్సెస్ సాధించింది. రైట్ నౌ మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం, ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ అంటే 40 వసంతాలు అయిపోయింది సినిమా వచ్చి, అయినా కూడా ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే, కరెక్ట్గా ఈ టైంలో కనుక అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఈ సినిమా కనుక రిలీజ్ అయి ఉంటే ఈక్వల్ టు 100 కేజీఎఫ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ మూవీ. ఎండమూరి గారి నవలను సినిమాగా తెరకెక్కించడంలో యూనిట్ 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చిరంజీవి గారి స్టార్ స్టేటస్ అయితే అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కెరీర్లో రాక్షసుడు ఒక మైలురాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే ఆ రేటింగ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో. రాక్షసుడు ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. మరి ఈ సినిమా గురించి ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఈ సినిమాలో మంచి పాట కూడా విన్నాము పాటలు. సో ఇంకొక పాట కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో రాక్షసుడు చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కడప జిల్లా పొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జల్జీవన్ మిషన్ అమరాజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ 2.0కు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఆహ్వానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, హరీష్ పాలయోగి ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిఎన్ చక్రధరబాబు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వానంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ సేవ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలి రైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలి వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

12:40 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా రిజల్ట్ వెంటనే కనిపించదు. కొన్ని రోజులు, కొన్ని వారాలు ప్రయత్నించినా కూడా మార్పు కనిపించకపోతే ఆమ్ ఐ వేస్టింగ్ మై ఎఫర్ట్స్, ప్రయత్నం వృధా అవుతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. చివరికి వి ఫీల్ లైక్ గివింగ్ అప్ అనమాట. కానీ ఇక్కడ నిజం ఏంటంటే, ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటే మన ప్రయత్నం ఫెయిల్ అయిందని కాదు. సమ్టైమ్స్ మనకి రిజల్ట్స్ వచ్చే లోపే మన ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం క్లియర్గా తెలుసుకుందామా ఈనాటి మీకు తెలుసలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి. రైట్ నౌ మీకోసం ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో వర్షం అనేది వాతావరణం వల్ల వస్తుంది, కానీ ఒక మనిషి డాన్స్ చేయడం వల్ల ఆకాశం మారదు కదా అని అన్నాడు అనమాట. ఎవరు? శ్యామ్. సో ఆ మాటలు విన్న పెద్ద ఆయన కోపం తెచ్చుకోలేదు. నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, ఏ మనిషి కూడా వర్షాన్ని నియంత్రించలేడు అన్నప్పుడు శ్యామ్ అంటాడు, మరి నువ్వు డాన్స్ చేస్తే వర్షం వస్తుందని ఎందుకంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన పొలాల వైపు చూస్తూ, రేపు ఉదయం నువ్వు రా, నాతో కలిసి నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు అన్నాడు. దానికి శ్యామ్ నవ్వుతూ ఓకే చెప్పేశాడు. ఎందుకంటే ఇనీషియల్గా చాలా ఉత్సాహంగా ఉంటాడు కదా అన్ని విషయాల్లో. సో నెక్స్ట్ డే శ్యాము పెద్ద ఆయన అక్కడికి చేరుకున్నారు. మరి ఆకాశం అయితే నిర్మలంగా ఉంది, నేలంతా కూడా పూర్తిగా పొడిగా ఉంది, ఒక్క మేఘం కూడా కనిపించలేదు, నాట్ ఎ సింగిల్ క్లౌడ్ వాజ్ ఇన్ సైట్ అనమాట. సో పెద్ద ఆయన నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. శ్యామ్ కూడా ఏం చేశాడు, అతనితో పాటు కలిసి డాన్స్ చేశాడు. స్టార్టింగ్లో అయితే మాత్రం మన శ్యామ్కి ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఒక గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు సరికదా, ఎండ్ ఇంకా పెరిగిందనమాట. ఇక శ్యామ్ అలసిపోయాడు, అతని కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, డ్రెస్ అంతా కూడా చెమటతో తడిచిపోయింది. చివరికి ఏం చేశాడు, ఆగిపోయాడు. చూసావా, నేను చెప్పిందే నిజం, మనం ఇన్ని గంటల నుంచి డాన్స్ చేస్తున్నాం కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ప్రశాంతంగా నవ్వుతూ, నీకు చాలనిపించినంత వరకు చేశావు అన్నాడు. పెద్ద ఆయన మాత్రం ఆ తర్వాత రోజు కూడా అదే ప్లేస్కి వచ్చి 2వ రోజు 3వ రోజు అలాగే చేస్తూనే ఉన్నాడనమాట. అండ్ 4th డే కూడా అదే పరిస్థితి. ఇక 5వ రోజు ఆకాశం నిర్మలంగానే ఉంది. అప్పుడు అడిగాడు శ్యామ్, నువ్వు ఇంకా చేస్తూనే ఉన్నావా డాన్స్ అని చెప్పని. పెద్ద ఆయన డాన్స్ చేస్తూ అన్నాడు, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటూ, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తూ, మళ్ళీ తర్వాతి రోజు వచ్చి డాన్స్ చేస్తూ ఉన్నా అని చెప్పాడు. ఇదే ఆయన రహస్యం. అతను ఫలితాన్ని బలవంతంగా తీసుకురావాలని ట్రై చేయట్లేదు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపట్లేదు. ఒకరోజు మధ్యాహ్నం గాలి ఒక్కసారిగా ఉన్నట్టుండి మారిపోయింది, చల్లటి

గాలి వీచింది. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. తర్వాత చినుకులు. వర్షం వేగం పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఎండిపోయిన పొలాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. మరి ఆ వర్షంలో కూడా ఆ పెద్దాయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. శ్యామ్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు చెప్పు నీ రహస్యం ఏంటో అని అడిగాడు. సో పెద్దాయన అన్నాడు, నాదే ఉంది, నువ్వు చెప్పు, నా దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు అని. అప్పుడు ఆ పెద్దాయన అంటాడు, నువ్వు డాన్స్ చేసినప్పుడల్లా కూడా, నేను డాన్స్ చేసినప్పుడల్లా కూడా చివరికి వర్షం అయితే రాలేదు, కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశానో నమ్మకంతో వర్షం వస్తుంది అనే ఆశతో చేస్తూ ఉన్నాను, అంటే వర్షం వచ్చే వరకు కూడా నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు అని చెప్పాడనమాట. ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే శ్యామ్కి, నిజమే కదా, అంటే అతని లైఫ్నే మార్చేసింది. నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు, కానీ నేను మాత్రం వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు కదా పెద్ద ఆయన. సో ఆ మాటకు శ్యామ్ సైలెంట్గా ఉండిపోయాడనమాట. పెద్ద ఆయన మళ్ళీ చెప్పాడు, నేను వర్షాన్ని నియంత్రించలేను, కానీ రేపు వచ్చి మళ్ళీ డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది కదా. సో ఆ మాటలు అనేవి ఏంటంటే శ్యామ్ మనసులో బలంగా నాటుకున్నాయి. అతనికి తన లైఫ్లో తప్పు ఏంటి అనేది అర్థమైంది. తన లక్ష్యాలు అసాధ్యమైనవి కావడం వల్ల తను ఫెయిల్ అవ్వట్లేదు, రిజల్ట్ అనేది తనకు కావలసినంత స్పీడ్గా రావట్లేదని తను చాలా తొందరగా తీసుకునే హేస్టీ డెసిషన్ వల్ల తను లైఫ్లో ముందుకెళ్ళలేకపోతున్నాడు అనమాట. అది ఇక్కడ సమస్య. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టపెంచిల్ దాస్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: KFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో సమయం 12:30 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలినతో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలినతో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యక్షుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గై ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును

0: గైఫ్ ఫార్ములీని కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కి ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
1: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 71 లక్షలకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
2: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్, ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతిస్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రత్యేకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం, ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది May 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుండి మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ వాడ్రైవ్గా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి.

0: ఐదు రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకొని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆనంద్ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 45 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన స్టోరీ ఏం చెప్తుంది శ్యామ్ అండ్ పెద్ద ఆయన గురించి. సమ్ గోల్స్ టేక్ టైమ్. కొన్ని మార్పులు బయటికి కనిపించక ముందే మనలో జరుగుతూ ఉంటాయి. అయితే పట్టుదల ఉండాలి, లక్ష్యం ఇంకా విలువైనదై ఉండాలి, నేర్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి, అవసరమైన సర్దుబాట్లు కూడా చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి అంతే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తన పని విధానాన్ని మార్చుకున్నాడు, తన తప్పుల నుంచి నేర్చుకున్నాడు, అవసరమైనప్పుడు కొత్త మార్గాన్ని ప్రయత్నించాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ తిరిగి రావడం అనేది నేర్చుకున్నాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నప్పుడు రిజల్ట్స్ వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి టైంలో ఇది వర్కౌట్ అవ్వదు అని నిర్ణయించుకోవడం చాలా ఈజీ. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఫెయిల్ అయ్యారా లేక ఫలితం కనిపించే ముందే ఆగిపోతున్నారా అని. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం. చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గీతాంజలి మూవీ నుంచి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

12:52:13 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కదా. స్లో ప్రోగ్రెస్ అనేది చాలాసార్లు నో ప్రోగ్రెస్ లాగా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ కూడా నియంత్రించలేరు. యు కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారో, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, రేపు మళ్ళీ ట్రై చేయడానికి తిరిగి వస్తామా లేదా అనేది. అందుకే ఇందాక మన పెద్ద ఆయన కూడా అదే మాట చెప్పారు కదా, ఏమని అంటే, నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు కానీ నేను వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను అని. అండ్ అలాగే రేపు మళ్ళీ వచ్చి డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది అని. ఎగ్జాక్ట్లీ ఈ మాటలే శ్యామ్ లైఫ్ని మార్చేశాయన్నమాట. అందుకే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోండి, విధానాన్ని మెరుగుపరచుకోండి. ఇఫ్ నెసరీ చేంజ్ ద పాత్. మార్గాన్ని మార్చుకోండి కానీ ఫలితం వెంటనే కనిపించట్లేదని, ఇప్పటిదాకా చేసిన విలువైన ప్రయత్నాన్ని మాత్రం వదిలేయకండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నో మీకోసం వర్షం చిత్రం నుంచి రకీ బాలం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ లో. వింటూ స్ట్రేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొద్దుటూరులో పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కుంజం మహేశ్వరరావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ ఎడవలి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 54.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించే 250,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత్ హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్యవిధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. మనకు అక్షర జ్ఞానం పంచి ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966 అక్టోబర్ 5వ తేదీన మొదటి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం.

0: Ek Bharti FM 101.3.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నా.

0: సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 4 minutes కి దగ్గరగా ఉంది వీవీ క్లాక్. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం కదా మనం. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ధీరాలో కూడా రెడీగా ఉంది. సో మాట్లాడుకుందాం, ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి ఈనాటి ధీరాలోకి ఎంటర్ అయిపోదాం. సో పెద్ద మూవీ నుంచి రక్షిత సురేష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మినిట్స్ 53 సెకండ్స్లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి రోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ కానీ లేదంటే ఒక కప్పు టీ కానీ కడుపులో పడకపోతే కొంతమంది మహిళలు ఇంటి పనులు స్టార్ట్ చేయలేరు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే కాదండి, పని ఒత్తిడిగా ఉన్నా, నిద్రమత్తుగా అనిపించినా, అలసటగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా వాటిని ఒక సిప్ చేయాల్సిందే కొంతమంది అయితే. ఎందుకంటే వాటిలో ఉండే కెఫీన్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. రోజంతా ఇలా వీటిని తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా మహిళల్లో హార్మోన్స్ అలాగే రీప్రొడక్టివ్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి షాన్ రమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లవ్లీ సాంగ్ విన్నాం కదా. 1 hour 14 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మహిళల్లో నిద్రలేమి, గుండెదడ, కడుపు నొప్పి, ఇంకా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు 200 milligrams కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దని కూడా రికమెండ్ చేస్తున్నారు. మరి ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మహిళల్లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కెఫీన్ డైరెక్ట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారి తీయదు. కాఫీ టీ వల్ల డైరెక్ట్గా ఈ సమస్య రాదు, కానీ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈస్ట్రోజన్ ఫంక్షన్కి ఆటంకం కలిగిస్తుంది. రోజులో ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమితో ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మెన్స్ట్రుయేషన్లో మార్పులు కూడా వచ్చేస్తాయి. రోజువారీ హెల్త్ మీద కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. కొంచెం లిమిట్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే దీన్ని పూర్తిగా మానేయమని కాదు, బట్ ఏం చేయాలి అది కూడా మనం మాట్లాడుకుందాం. రైట్ నో మీకోసం హుషారు చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట పునర్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్ధికి పొద్దు పొడుపు అవుతుంది. ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి ఈరోజు ప్రొద్దుటూరులు ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్టంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి స్లిప్ పే 4 ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు

0: కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 50.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55.74 కోట్లు కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నాం.
0: గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడి పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో 5 శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో 4 స్వర్ణ పథకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సురేఖ తెలియజేస్తూ,
3: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ లీగ్ వల్ల కూడా కొంచెం పాపులర్.

0: పాపులారిటీ అనేది కూడా రావడం జరిగింది అని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
1: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మెన్స్ట్రుయేషన్ మీద కెఫిన్ ప్రభావాల గురించి క్లియర్ స్టడీస్ లేకపోయినా కొన్ని రీసెర్చ్లు మాత్రం కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్లో చేంజెస్కి దారి తీస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే కెఫిన్ ప్రభావం వల్లనే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకోవద్దని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అన్నమాట. అండ్ మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో గనక సమస్యలు కనిపించినా, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ పెయిన్ అనిపించినా, హెవీ ఫ్లో ఉన్నా, కన్సీవింగ్లో ఇబ్బందులు ఉన్నా కూడా దానికి కారణం కెఫిన్ అని అనుకోకుండా మెడికల్ టెస్ట్ల ద్వారా అసలైన కారణాన్ని తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీ టైంలో చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం కూడా తగ్గించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నువ్వు నాకు నచ్చావు చిత్రానికి టిపు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:41:23 లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం ఒక హెల్దీ పర్సన్ రోజుకి 400 మిల్లీగ్రామ్స్ వరకు కూడా కెఫీన్ తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇక్కడ చిన్న మెలకుంది. ఈ 400 మిల్లీగ్రామ్స్ లిమిట్ అనేది కేవలం ఒక టీకి మాత్రమే కాదు, మీరు తీసుకునే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా కెఫీన్ ఉండే అన్ని పదార్థాలు కూడా ఈ లెక్కలోకి వస్తాయన్నమాట. అండ్ టీ, కాఫీలు డైజెషన్ అలాగే పొట్ట సమస్యలను మాత్రమే తీవ్రతరం చేస్తాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వాటి వల్ల హార్మోన్ల సమస్యలు వచ్చే రిస్క్ లేదంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలు ఉన్నాయి చూసారు, ఇలాంటివి గనక కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి నేను ప్లే చేస్తాను. శ్రీరంగ నీతులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టీ అనేది ఒక విలన్ లాంటిదని చెప్పొచ్చు. నేషనల్ హెల్త్ సర్వే చెబుతున్న దాని ప్రకారం కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ని పెంచుతాయన్నమాట. దీనివల్ల ఛాతిలో మంట, అజీర్తి ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ తీవ్రమవుతూ ఉంటాయి. కాబట్టి మీకు గనక తరచుగా గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటే టీ తాగడాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. కొన్నిసార్లు అమృతమైన విషమే అన్నట్టు కెఫీన్ ఎక్కువైతే శరీరంలో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తరచుగా తలనొప్పి రావడం, ఆందోళన, చేతులు వణకడం, అంటే

షువరింగ్ అనమాట. కడుపులో ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుందని ఎఫ్డీఏ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ సమస్యల తీవ్రత కూడా ఉంటుందన్నమాట. సో మరి మహిళలు విన్నారు కదా, జాగ్రత్త తీసుకోండి. ఇది ఈనాటి ధీరా రైట్ నౌ మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివి

జగ్ దేక్ విరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరి రామూర్తి గీతం విన్న తర్వాత 2:37 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మెసేజెస్ చూసేద్దాం, చాలానే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయి కదా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు, మార్నింగ్ సినిమా కబుర్లో కరెక్ట్గా గెస్ట్ చేశారనమాట రాక్షసుడు అని. అండ్ అలాగే నెక్స్ట్ 40 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2nd వచ్చిన సినిమా అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ పేరు నరసింహారెడ్డి మాధవరం నుండి,

0: అలాగే అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు, నెక్స్ట్ పెడన జోగానింద్రా కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోడుమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు భువనేశ్వరి. ఆ తర్వాత పసివాడి ప్రాణం కాదు కదా అయ్యో, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల నుండి హాయ్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్, రోజా ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోజీ అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెగా సాంగ్స్తో కూడిన సరదా సందేశ్ అందరికీ స్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే, మంచి మధ్యాహ్నం అంట, మంచి మధ్యాహ్నం మీకు కూడా. అండ్ నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, అలాగే శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. అండ్ మేడం వచ్చింది మా ఊరికి వాన వచ్చింది అంట, రైతులందరూ హ్యాపీ. అండ్ ఈరోజు మనం మీకు తెలిసేలా కూడా మంచి స్టోరీ చెప్పుకున్నాం కదా, ఈ వర్షానికి సంబంధించి అండ్ ఆ పెద్ద ఆయనకి సంబంధించి అండ్ శ్యామ్కి సంబంధించి అనమాట. సో రైతులందరూ హ్యాపీ, రైతుల తరపున ధన్యవాదాలు అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి డి అరుణ కూడా మెసేజ్ చేశారనమాట. సో మనం ఇంతకీ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అందుకీ క్వశ్చన్ ఏంటి అంటే నాగార్జున రవితేజ టబు ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా, ఈ ముగ్గురు కనిపించినటువంటి సినిమా ఏంటి? నాగార్జున రవితేజ టబు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, అండ్ ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, పంపించేసేయండి ఆ పేరుని. ఓకేనా, గెస్ చేయండి రైట్ ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం డిస్కో రాజ చిత్రం నుంచి ఎస్పీబి గారు అద్భుతంగా పాడినటువంటి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప.

2:46:09 లో ఉంది, వేబీ క్లాక్. అయితే మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేయమని చెప్పాను కదా. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ క్వశ్చన్కి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ అలాగే బాలు ఫ్రమ్ బూచీనా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు అసలు. ఆన్సర్ బుచ్చిరెడ్డి పాలెమా మీది, ఓకే, బట్ కానీ ఆన్సర్ ఎక్కడుందండి? అందులో ఆన్సర్ లేదు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా, కనిపించినటువంటి సినిమా ఏది అని అడిగాను. శ్యామ్ కల్లూర్ నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విద్య గడిగే తిమ్మప్పన, ఓకే గడిగే తిమ్మప్ప, మీరు మీ ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి లేదంటే పైన ఆన్సర్లు కూడా చదవాల్సి వస్తుంది. సో అది మ్యాటర్. రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుండి మెసేజ్ చేశారు అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు భూదాన్ పూచంపల్లి నుండి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం. జో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీరు చెప్పిన మంచి విషయాలు మై ఫేవరెట్ చిరు సాంగ్స్ వింటూ సందేశందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్, 1996 నాగార్జున టబ్బు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ తులసి మౌనిక నందికొట్కూర్ జయంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి మోరంపూడి యా తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎటో వెళ్ళిపోయింది మనసు.

సో ఓకే, సినిమా పేరు మీకు ఐడియా లేదు కానీ పాట గురించి చెప్తున్నారు, సూపర్. ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్ అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ మునిమ్మ పెద్దపరియ నుండి. అయ్యా జగదేక్ వీరుడు, అతిలోక సుందరులు, ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా ఇందులో చెప్పండి, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు, వీళ్ళు ఉన్న సినిమా కదా, అలా ఎలా పంపించారు. ఓకే అండ్ ఎఫ్ఎంఎస్ సర్థార్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అండ్ కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. వెంకీ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. కనకారావుపేట నుండి రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్ రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి నాగేంద్ర రేణుకమ్మ రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమాయిగూడ నుండి రైట్ ఆన్సర్. హలో మేడం అంటూ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు శ్రీవిద్య సునంద, రైట్ ఆన్సర్. అండ్ విజయ కైలాష్ సాయి కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ బాషా రామల్లకోట నుండి అబ్దుల్ మున్నాన్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, కాదు కదా ఆవిడ, మావిడే కాదు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ వియ్యూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి కే బెద్దనరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్ధన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పాట తర్వాత కూడా ప్రశ్న మీకు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేశానండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు ప్రశ్న, సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రియాజ్ నేను చెప్తాను, వింటూ ఉండండి, మీకు తెలియదు అన్నారు కాబట్టి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఊట్కూర్ నారాయణపేట నుండి అరుణ్ మోహన్ జీ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధనరావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. నాగార్జున రవితేజ టబు ఈ ముగ్గురు కలిసి కనిపించినటువంటి సినిమా ఏంటి అని అడిగాను, నిన్నే పెళ్లాడతా ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ పదిహేను వందల్లో నుంచి 500 తీసివేస్తే ఎంత అవుతుంది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి. ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: CFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: విభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృత్ నగర్ కూడెల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే వడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నేవల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీష్ బాలయోగి ఈరోజు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి విజయవాడలో నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్ల గుణరంజన్, జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణ్ రావుల్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ను ప్రారంభించారని తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డులలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: Bharati FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం.

నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 8 minutes 15 seconds లో ఉంది వీపీ క్లాక్. సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను కదా, 1500లో 500 తీసివేస్తే ఎంత అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అంజన్ అండ్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లె రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి తుమకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్

అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి. కాజ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా అంటూ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ రైట్ ఆన్సర్. కనకారావు పడెన్ నుండి రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీరేష్ బాబు విజయలక్ష్మి రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. ఎన్ని ఆన్సర్ పంపించారు మీరు? మూడు పంపించారు. ఆ మూడిట్లో ఏది కరెక్టో అది నేను తీసుకోవాలా? బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఒక రూపాయి అంట ఎలా హౌ మాధవి ఆంజనేయులు భూదాన్ భోజంపల్లి నుండి ఫస్ట్ పంపించింది అయితే మాత్రం రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ప్రసాద్ పాలకొల్లు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. శ్రీ విద్య అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సాయికుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. నల్గొండ చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంబొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్ రాంగ్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు వన్ అంట హౌ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారికి చల్లని మధ్యాహ్నం అంట కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్. అండ్ ఒక రూపాయి ఉంటుందంట ఎలా అండి? సులోచన కరీంనగర్ నుండి విజయలక్ష్మి పెదకొండూరు నుండి. నిజాయితీగా ఆన్సర్ అయితే ఇంత, అలా కాకుండా ఇలా అయితే ఇంత, అది అలా కాక ఇలా అయితే మాత్రం ఒకటి అంటూ మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అంటున్నారు. నేను చాలా సింపుల్గా అడిగాను బట్ మీరు మాత్రం చాలా కాంప్లికేటెడ్గా ఆన్సర్ని ఇచ్చారు. సో ఏది కావాలంటే అది తీసుకోండి జోజీ అంట సూపర్ అసలు. సో రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరబారి సత్రం ఇక్కడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన ఆధ్వర్యంలో అంటూ ఆన్సరా అదేంటండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ మునీ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి వీళ్ళందరూ మెసేజ్ చేశారు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు ఎక్కడా లేదండి బట్ ఆన్సర్ మాత్రం పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ ఎనీవే ఇంతకీ మీ పేరు ఎక్కడా నో. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సానియా చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయ్ అక్క అంటూ హాయ్ హాయ్ బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మైదుకూరు జఫర్ హుస్సేన్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆత్మకూరు ఆదిశేష్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జమలయ్య విహాన్ దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళీ మట్టెద్దుల రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి విమల రైట్ ఆన్సర్. గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి రైట్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి

రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం ముత్తిజావలి రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ, సుభాషిణి, శ్రీ విష్ణు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా, రాంగ్ ఆన్సర్. రాజవల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుండి మీరు అడిగిన ప్రశ్న, అంటే నేనే ప్రశ్న అడిగా, మరి ఆన్సర్ ఏది, మీరు అడిగిన ప్రశ్న అన్నారేంటో మరి. నెక్స్ట్ నారాయణపేట జిల్లా నుండి అరుణ్, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా 600 అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకే నేను చాలా సింపుల్గా అడిగాను, మీరే దాన్ని కాంప్లికేట్ చేసేసారు లిజినర్స్ అందరూ కలిసి. బట్ నేను అడిగింది ఏంటి, 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత అన్నాను. అంటే 1500లో నుంచి 500 తీసి వేస్తే, తీస్తే 1000 అవుతుంది, వేస్తే మళ్ళీ 1500 అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అంత సింపుల్ ఆన్సర్ని మీరు 500 తీసేస్తే 1 అనుకోండి, లేదు 1500 నుంచి 500 తీస్తే 1000 అనుకోండి, ఇలా రకరకాల ఆన్సర్స్ పంపించారనమాట. సో అది మరి సెకండ్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి సందర్శనలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉద్యమం ఏది అని అడిగాను. ఓకేనా? సో మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈ క్వశ్చన్ని. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉంది మనకి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ ఇంకా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి అయితే అలా అలా మెసేజెస్ వచ్చేస్తూనే ఉన్నాయి. బట్ ఆన్సర్స్ చూసే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, మిర్చీ మూవీ నుంచి. అండ్ విజయ్ ప్రకాష్, అనితా పాండే వంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

विविध भारती एफ एम 101.3। విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి ఇందాకటి క్వశ్చన్కి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నా పేరు అన్నారు, మెసేజ్ లేదు. ఓకే, విజయవాడ నుండి విజయలక్ష్మి, ఓకే కాదు కదా అది, క్విట్ ఇండియా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత సహాయ నిరాకరణ కాదు, రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ క్విట్ ఇండియా కాదండి అది, పత్తికొండల రాజారావు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు, రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కొవెలకుంట్ల, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి సునంద మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీ విద్య అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుంచి మసూంబాబా, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ వంశీ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, ఫుడ్ ఐటమ్సా, దుస్తులు ఫుడ్ ఐటమ్స్ కాదండి అది, అది ఏ ఉద్యమం అని అడిగాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రాంగ్, యా రైట్ ఆన్సర్.

దీన్ని ఇలా కూడా పిలుస్తారనమాట, వందే మాతరం కరెక్టే. అండ్ నెక్స్ట్ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి. రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నందిపేట నుండి వెంకటేష్ ఫ్రోనా. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసీ ముతిజావలి కూడా రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, మేక్ ఇన్ ఇండియా కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు. ఎస్, ఇది స్వదేశీ ఉద్యమం అండి. యాక్చువల్గా వందే మాతరం అని కూడా అంటారు, వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు అనమాట. విదేశీ వస్తువులను బహిష్కరించడంలో భారతీయులలో స్వావలంబన ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏంటి అని అడిగాను కదా. స్వదేశీ ఉద్యమం, భారతీయులను దేశీయ ఉత్పత్తులను ఉపయోగించమని, విదేశీ వస్తువులను బహిష్కరించమని ప్రోత్సహించిందన్నమాట, అది మ్యాటర్. ఇంకా రెండు మెసేజెస్ ఉన్నాయి, మూడు, అవి కూడా చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతరావు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. వందే మాతరం అంటూ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

లాస్ట్ వీక్ షోలో నేను అడిగాను కదా, మొన్న ఫ్రైడే 2nd ఆర్తి అగర్వాల్ అండ్ అంటే ప్రభాస్తో కలిసి యాక్ట్ చేసిన మూవీస్ గురించి ఒక 2 అడిగాను. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీక్లో అడుగుతాను, నెక్స్ట్ షోలో అని కూడా చెప్పాను. యాక్చువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్నే, ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు. సో మీకు సగం ఆన్సర్ అయితే వచ్చేసినట్టే, ఎందుకంటే లాస్ట్ షోలో అడిగాం కాబట్టి. ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? సో గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? రైట్ నౌ మీకోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య ఆలపించినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ಇಂಟರ್ನರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. ఆర్తి అగర్వాల్ శ్రీయా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు అని అడిగాను. సో అలా మెసేజెస్ వచ్చేస్తూ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్టే ఇంకోటి కాదు కదా, అందులో అసలు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? ఓకే, శాంతినగర్ నుండి ఓకే, ఒకడు మీరు కూడా ఒకటే మూవీ కరెక్ట్. యాక్చువల్గా ఇవి రెండు మూవీస్లో ఒక మూవీ పంపించారనమాట. అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ ఛత్రపతి ఓకే, మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి మాధవి ఆంజనేయుల దగ్గర నుంచి వచ్చిందనమాట. అండ్ అలాగే సంజన రాయ్పూర్ నుండి మెసేజ్ చేశారు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ కూడా ఒకటే ఆన్సర్. అండ్ విజయవాడ నుండి విజయలక్ష్మి వన్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి యా రైట్ ఆన్సర్. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుండి పంపించారనమాట యశోద. అండ్ రాజోల్ నుండి వంశీ మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. అండ్ అలాగే దామోదర్ రెడ్డి, జయలక్ష్మి, బుక్కాపురం విలేజ్. ఓకే, వెరీ నైస్, ఒక మూవీయే రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సుమని పెడన్ నుండి రైట్ ఆన్సర్, రెండు మూవీస్ కరెక్ట్గా పంపించారనమాట.

0: అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి సుమని నుంచి వచ్చింది. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి ఒకటే రైట్ ఆన్సర్. అండ్ ఇంద్రా మూవీ అంటున్నారు జాఫర్ హుసేన్, రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఒకటే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మూవీనే కరెక్ట్గా పంపించారు. అండ్ అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ కూడా ఒక మూవీనే కరెక్ట్ చేశారు. అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి ఒక ఆన్సర్ కరెక్ట్. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సూపర్ అసలు మీరు కరెక్ట్గా పంపించారు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సొగ్గాడు మూవీలో తనెక్కడుందండి, శ్రేయా లేదనుకుంటా కదా అందులో యాజ్ అ హీరోయిన్గా బోత్ ఇద్దరు. ఓకే. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, ఒకటే రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి ఒకే మూవీ పంపించారు. అండ్ వెంకటేష్ నందిపేట్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లతా, ఓకే, ఆ తర్వాత మెసేజ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, యశోద, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. అనంతపురం పెద్ద వాడుగూరు విలేజ్ అంట ఇక్కడ నుండి పంపించారు కుమారి, లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు, చాలా పేర్లు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు, రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్చరణ్, రైట్ ఆన్సర్. అండ్ తెరమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి ఒకటే మూవీ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి, మునెమ్మ పెద్దపరియా విలేజ్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా 20 మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తాను, ఇంకా మిగతా వాళ్ళు పంపించుకోండి. యాక్చువల్గా నేనున్నాను, ఛత్రపతి అండ్ సోగాడు రైట్ ఆన్సర్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సునంద అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ కే నాగేంద్ర రెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మూడు సినిమాలు. అండ్ నరేష్ మూసాపేట్ నుండి ఒకటే మూవీ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, ప్రొద్దుటూరు, కృష్ణ, సంతోష కూడా సేమ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గోపి గోదావరి, ఓకే అది కాదండి, బీవి సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల. మీరు మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఒక మూవీ పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రమిల్లి మండలం, ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. జాబా భూమేశ్వర్, భూలక్ష్మి, వెలూరు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి కూడా మెసేజ్ చేశారు ఊట్కూరు జిల్లా నారాయణపేట నుండి. సో రైట్ ఆన్సర్ అనమాట. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్పేశాను కదా. మరి ఫైనల్గా ఒక ప్రశ్న అయితే మీకోసం వెయిట్ చేస్తోంది ఈనాటి సందడే సందిలో. అది ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, డైలాగ్ చెప్తాను. సో ఒక హీరో చెప్పారనమాట, ఓ రేంజ్లో చెప్పారు. అండ్ నేను చెప్పే కంటే కూడా ఆ హీరో చెప్తేనే మీకు బాగుంటుంది కదా.
1: గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి.

సో మరి విన్నారు కదా, అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాఆర్డినరీ. ఎవరు చెప్పారు, ఏ హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. నేనున్నాను చిత్రానికి టిప్పు, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 మీ జ్యోతి.

మణిశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో 3 hours 48 minutes 35 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాను, అండ్ ఎవరా హీరో, ఏంటా హీరోయిన్ అని, ఐ మీన్ సినిమా పేరేంటని. అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఆ ఎక్స్ట్రాడినరీ హీరో ఎవరు అని అడిగాను కదా. సో చాలా మెసేజెస్ వచ్చినాయండి నాకైతే మాత్రం. సో 60+ ఉన్నాయి మెసేజెస్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. యాక్చువల్గా థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి కొంచెం లేట్గా వచ్చినాయి మెసేజెస్, బట్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ బోరెల్లి సంధ్య ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్ చరణ్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి మిస్ అమ్మాన కాదు కదా, హీరో మాత్రం కరెక్ట్గానే గెస్ట్ చేశారు మీరు. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, గబ్బర్ సింగ్ రాంగ్ ఆన్సర్, అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుబా 9th క్లాస్. ఓకే, మా అమ్మ నేమ్ కూడా జ్యోతినే అండి అంటూ, ఓ వెరీ నైస్. ఆత్మకూరు నుండి నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, శ్రీవిద్య అనంతపురం నుండి రైట్ ఆన్సర్, ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్, హంపాపురం నుండి చిరంజీవి వగ్గ శివయ్య ముంతపెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇందాక థర్డ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవి భూమిక ఫ్రమ్ మార్కాపురం అంట రైట్ ఆన్సర్. అండ్ యా పేరు లేకుండా నేను ఎక్కడ చదువుతానండి, మీ పేరే లేదు, నా పేరు అన్నారు ఆన్సర్ పంపించారు. ఓకే ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఖుషి మూవీ కాదండి బట్ హీరో అయితే కరెక్ట్గానే పంపించారు, జఫర్ హుసేన్ మైదుకూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి. అండ్ కొలిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్, అండ్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్ నాగర్కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికవల్లి నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తుజావల్లి రైట్ ఆన్సర్, విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి, అత్తారింటికి దారిది కాదండి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి హైదరాబాద్ కాలనీ నుండి పంపించారు ఎవరు, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ రైట్ ఆన్సర్. అండ్ విజయ కైలాష్ సాయి కృతిక మారుతి మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, వకీల్ సాబ్ కాదు కదా రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, హీరో కరెక్ట్గానే పంపించారు బట్ మూవీ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి భానుచందర్ అమలపాడు శ్రీకాకుళం నుండి పంపించారు. ఓకే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో అంటూ రైట్ ఆన్సర్ని వివి సుబ్బారావు మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మార్కాపురం నుండి పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి రైట్ ఆన్సర్. అండ్ ప్రశాంత ఓకే నేనున్నాను ఇందాకడుతు అనుకుంటా ఆన్సర్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్
రాంబా సుమని ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల.

ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి వీరా రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మనోజ్ నెల్లూరు వేదాయపాలెం నుండి సరిపోతే సెలవారం కాదు రాంగ్ ఆన్సర్. నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించారు ముసాపేట్ నుండి. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరామెన్ యా రియాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పామిడి. కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి హీరో కరెక్ట్గానే పంపించారు. అండ్ నెక్స్ట్ మునిమ్మ పెద్దపరియ విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అనంతపురం మెకానిక్ వెంకటేశ్వరపతి టైలర్ రమేష్ పంపించారు. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నందిపేట్ నుండి వెంకటేష్ ఫ్రమ్ వెంకటేష్ ఫ్రమ్ వెంకటేష్ అంటున్నారు కానీ మీరు ఆన్సర్ అయితే పంపించడం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోనెగండ్ల మండలం నుండి బోడ హరికృష్ణ వసంతలక్ష్మి హేమశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ చిలుకా నారాయణ అనసూయ యమున జాన్ కంపెట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి. థర్డ్ క్వశ్చన్ ఒకటి కూడా కరెక్ట్ కాదా? ఎందుకు కాదు, ఒకటైతే కరెక్టే, రెండోది కాదు కదా మరి. రెండోది కాదు, మూడోది కరెక్టే. అండ్ నెక్స్ట్ అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఊట్కుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి శ్రీవాణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో అదన్నమాట సంగతి. గోనిగండ్ల గ్రామం నుండి ఇందాక ఆల్రెడీ మనం మెసేజ్ చదివేశాం కదా, బోడ హరికృష్ణ వసంతలక్ష్మి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప కూడా రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మను నెల్లూరు నుండి పంపించారు డీజే టిల్లూట, ఎక్కడట కాదది, రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. సో మన టైం కూడా అయిపోయింది, బోర్డ్ అనే ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి. ఇది సంగతి. ఇవాళ సందేశం అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ కెమెరామెన్ గంగతో రామ్ బాబు ఈ చిత్రం నుంచి కదా నేను చెప్పింది ఆ డైలాగ్ అయితే.

మరిది ఈనాటి సందడి సందడి, హోప్ యూ ఎంజాయిడ్. కెమెరామెన్ గంగతూర్ రామ్ బాబు, చిత్రానికి నరేంద్ర, గీత మాధురి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇప్పుడు మీకు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ లీడర్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక వాణిజ్య విధానాలు బలహీనపడ్డాయని, అదే సమయంలో ద్వైపాక్షిక విధానాలు బలపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులపై కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. సెప్టెంబర్ 28వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాటిలో వైద్య సహాయం కోరిన 3 లబ్దిదారులకు కలెక్టరేట్ నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఒంగోలు జిల్లా కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లకును రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈరోజు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం సహకారంతో ఈరోజు ఈపురుపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళా కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పథకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవ ఫోన్ నంబర్ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: BFM 101.3
1: ఎస్ వివిధ స్పెషల్లో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా మరి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. ముందుగా సుజాత పాడినటువంటి భువన చంద్ర గీతం చెప్పవే చిరుగాలి ఈ చిత్రం నుంచి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా కలిసిందాం రా ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 4 hours 18 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ వినబోతున్న పాట చెప్పే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం మనం. ఇందకటి రైట్ ఆన్సర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి కూడా మెసేజ్ చేశారు. అండ్ జాప భువనేశ్వర్ వెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వాణి ఒరిస్సా నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక మెసేజ్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. ఈరోజు షో అమోఘంగా ఉంది, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మ్యాటర్. మరి వివిధలో వినబోతున్న తర్వాతి పాట మా అన్నయ్య ఈ చిత్రం నుంచి. అండ్ ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కి రాజేష్, సునీత పాండేటువంటి ఈఎస్ మూర్తి గీతం వినరు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 29 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వివిధలో వినబోతున్న తర్వాతి పాట నువ్వు వస్తావని, ఈ చిత్రానికి రాజేష్, సుజాత పాడినటువంటి పాట. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత పాడినటువంటి కులశేఖర్ గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 39 minutes 46 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధలో చివరిగా వినబోతున్న పాట సూర్యవంశం చిత్రానికి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ గీతం అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటను వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగ్రత్త చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య. మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రామ్ లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగ్రత్తతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగ్రత్తతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం. ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తీరడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్ మరేదైనా వీడియో ఉంటే కానీ

వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమ్మల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతేంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్ హోటల్స్ లో 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్ గా ఫోన్ ని తీసి ఆనిచ్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్ గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్ గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెల ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: FM 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది. మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు విందాం

లేపాక్షి కార్యక్రమంలో ముందుగా విన్న పాట గూఢాచారి 116 చిత్రం నుండి ఘంటసాల గానం విన్నాం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు. ఈ పాటను వినిపించమని యాడిక నుండి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, కుమారి, బి అన్నయ్య, శ్రీనివాసులు, పద్మావతి మరియు వెంకటస్వామి వీరందరి కోసం ఈ పాట వినిపించాం.

0: విన్న పాట సుజాత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాట వినిపించమని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం నుండి చిత్తుల నాగారం గ్రామం నుండి దొడ్లే దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజనీకుమార్ మరియు వెన్నెలమ్మ వీరందరి కోసం ఈ పాట వినిపించాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

కల్పన చిత్రం కోసం జి ఆనంద్, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని బుక్రాయ సముద్ర మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, గగన్ నరసింహ, తనుష్ కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, వెంకటలక్ష్మి, భన్విత, జ్యోతి, శకుంతలమ్మ వీరందరి కోసం ఈ పాట వినిపించాం. శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత

0: మంచి కుటుంబం చిత్రం కోసం పి సుశీల వసంత గానం విన్నాం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాట వినిపించమని సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్ మరియు భారతి వీరందరి కోసం ఈ పాట విన్నాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మైనరు బాబు చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. ఈ పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి మరియు సాత్విక్ వీరందరి కోసం ఈ పాట విన్నాం, వినిపించాం.

0: దొంగ మొగుడు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి. ఈ పాట వినిపించమని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమాల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్ మరియు మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట విన్నాం. చివరిగా అంకుశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మలమాల గీతం ఇది. ఈ పాటకు సంగీతం సత్యం.
1: నీకు వింత కదా, ఎప్పుడు ఎవరు వినని కదా,
2: మరి చెప్పు.

వెంట పడుతూ జేజేలు పలుకుతూ ఉన్నా. నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని, అయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని. అందుకే అంటున్నాను నీతికి విలువ లేదని, నిజాయితీకి చోటు లేదని. చెబుతా నీకో వింత కథ, ఎప్పుడు ఎవరు వినని కథ.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాలద్వారు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయకత శ్రీ ఏ హేమంతరాజు.

హాయ్, హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం విని వినిపించు మీ ముందుకు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ తీసుకోండి. అందులో నుంచి 2255533 ఎస్టీడ్ కోడ్ 0855 ఈ నంబర్కు ఫోన్ చేయండి. మీకు ఇష్టమైన పాటలు కోరుకోండి, హాయిగా ఆనందంగా వినండి. ఆకాశ

0: ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, నమస్తే. విని వినిపించే కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కుడిమి నుంచి మాట్లాడుతున్నా సార్.
0: కుడిమి నుంచి మీ పేరండి?
1: ప్రసాద్ సార్.
0: ప్రసాద్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాము. ఏ పాట వినిపించమంటారు?
1: సినిమా రాసి సార్, ఇది అమ్మ అనే పాట ఉంటుంది సార్, ఆ పాట వినిపించు సార్.
0: సినిమా పేరు సింహరాశి.
1: అవును సార్.
0: ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు?
1: సార్ ఇదే కదా సార్. అంది
0: మీరు మామూలుగా మేకలా గొర్రెలా?
1: గొర్రెలు సార్.
0: గొర్రెలా?
1: అదే పెట్టలేదు సార్ మీరు ప్రోగ్రామ్.
0: పెట్టలేదు పెట్టలేదు
1: సార్.
0: అమ్మ అని పిలిచిన పాట కావాలి కదా మీకు?
1: అవును సార్. ఓకే, స్లోగన్ పడతాను సార్ మీది.
0: అవునా? ఇప్పుడు?
1: అవును సార్. ఇప్పుడు రెండు సార్.
0: సరే ప్రసాద్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: హలో చెప్పండి, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో చెప్పండి.
1: సార్, నమస్కారం.
0: నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్
0: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వాయిస్ చిన్న కోసం సార్.
0: చూడండి, ఇప్పుడు
1: అది రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుంచి సార్, బిజిలి వెంకటేష్ మాట్లాడుతున్నా. బాగున్నారా సార్?
0: బాగున్నా వెంకటేష్ గారు, మీరు ఎట్లా ఉన్నారు?
1: మేము బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏ పాట వినిపించమంటారు మరి?
1: చాలాసేపు ట్రై చేస్తున్నాం, పోయిన వారం కూడా ట్రై చేసినా దొరకలేదు. కనీసం ఈసారి అన్న ట్రై చేద్దామని ట్రై చేసిన
0: మొత్తానికి దొరికింది.
1: అది సమాజానికి సవాల్ సినిమాలో కృష్ణ గారు నటించింది సార్.
0: సమాజానికి సవాల్, దాంట్లో ఏ పాట కావాలి?
1: నడిచే ఓ అందమా, నడకే నా అందము అనే పాట ఉంది సార్.
0: సమాజానికి సవాలా
1: సార్?
0: ఎలాగుంది అక్కడంత పరిస్థితి?
1: సార్
0: అక్కడంత వర్షాలు ఏమైనా వస్తున్నాయా మీ ఊరు సైడు?
1: వర్షాలు తగ్గినాయి సార్, మా దగ్గర ఏం లేవు వర్షాలు ఇక్కడ.
0: నడిచేవు అందమా అనే పాటనా?
1: సార్.
0: ఓకే వెంకటేష్ గారు, పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలండి.
1: సార్ అది చిన్న రిక్వెస్ట్ సార్.

0: శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినగట మా ఫోన్ నంబర్ 2255333 అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే అక్కడ మీకు చాలా రేడియో స్టేషన్లు కనిపిస్తాయి. అందులో లేపాక్షి నంది బొమ్మ కలిగి ఉండేది ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లైవ్ రేడియో కాబట్టి అప్పుడు ఏవైతే కార్యక్రమాలు వస్తూ ఉంటాయో ఆ కార్యక్రమాలు వినడానికి మీకు అవకాశం ఉంటుంది. మరి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమాలు వినాలనుకుంటే కంపల్సరీ నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ప్రసార భారతి యాప్ ఉంటే మీరు ఎక్కడున్నా సరే వితౌట్ ఇయర్ ఫోన్స్ మీరు కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి, చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకా చేసుకునే వాళ్ళు కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే రేడియో సెట్లు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడంతా మొబైల్లోనే ఉంటుంది కాబట్టి సమాచారం అంతా మీకు చాలా ఈజీగా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మంచి మంచి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
1: సార్, ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: ధర్మవరం నుంచి మీ పేరండి?
1: శ్యామ్ సుందర్ సార్.
0: శ్యామ సుందర్ గారు బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? ఏమన్నా సార్?
0: బాగున్నాం. ధర్మవరం ఎక్కడ, ఏరియా?
1: బాలాజీ నగర్ సార్.
0: బాలాజీ నగర్. మరి ఏ పాట వినిపించమంటారు
1: సార్? విచిత్ర సహోదరులు. నిన్ను తలచి మైమరచి చిత్రమే అది చిత్రమే.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: హ్యాండ్లూమ్ మగ్గం సార్.
0: మగ్గం వేస్తుంటారా?
1: అవును సార్.
0: మీ కాలక్షేపం అంతా రేడియోనే?
1: పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 8 వరకు రేడియోనే సార్.
0: మొత్తం రేడియోనే వినుకుంటే మీ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు?
1: అవును సార్. పొద్దున్నే మీరు పాడి పంటల గురించి చెప్పేటివి మొత్తం అన్నీ వింటూనే ఉంటాం సార్.
0: సేదేప్ శుద్ధులు. నిన్ను తలచి మైమర్చి, మీరు ఎవరన్నా తలచి మైమర్చినారా? అంటే డిప్లొమాటిక్గా చెప్పకూడదు మీరు, ఎందుకంటే చెప్పకపోతే ఇబ్బంది అని చెప్తూ ఉంటారు. అట్లేం లేదా? ఓకేనండి, పాట వస్తుంది నండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు. నమస్తే.
2: నిన్ను తలచి మైమరచా

0: హలో,
1: హలో,
0: నమస్తే. చెప్పండి, విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: హలో సార్,
0: చెప్పండి, వినిపిస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి
1: మీరు
0: మాట్లాడుతున్నారు?
1: ఎక్కడ సార? మీది
0: మీరెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ బ్రహ్మ సమవాయ దేవుడి నాథుల మధ్య అయిన పాటి అంటే రాయనగారు.
0: మీకు బ్రహ్మాస్త్రం సినిమా నుంచి పాట కావాలనా?
1: బ్రహ్మాశ్రమంలో నుంచి ఆ దేవుడు నా తొలి ముద్ద అయిన పాడు.
0: మీ పేరండి?
1: నా పేరు కుమార్ సార్.
0: కుమారా?
1: ఇది వినపడలేదు సార్ వయసు.
0: హలో,
1: ఇప్పుడు వినపడుతుంది.
0: బ్రహ్మాస్త్రం పాతదా కొత్తదా?
1: కృష్ణారండి,
0: కృష్ణ. మరి మీరు అడిగిన పాట ఏది?
1: బ్రహ్మాశ్రమంలో ఆ దేవుడు నా తొలి ముద్ద అయిన
0: ఆ దేవుడు నా తొలి ముద్దాయినా? ఆ పాట ఏం కనిపించలే. బ్రహ్మాస్త్రం సినిమా ఉంది కానీ ఆ పాట లేదు.
1: సార్.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది. రండి, కాల్ చేసినందుకు నమస్తేనండి.
1: రైట్ రైట్ రైట్.
0: ఓకే.

0: మరి సమయం అయిపోతూ ఉంది, ఇక మనము చివరి కాలను పలకరించి కార్యక్రమాన్ని ముగిద్దాం. హలో హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పుల్లన్న సార్, నా పేరు
0: పుల్లన్న.
1: సార్, బాగున్నారు సార్?
0: బాగున్నాం పుల్లన్న గారు, మీరు ఎట్లున్నారు?
1: సౌండ్ చాలా తక్కువ వినిపిస్తాను సార్.
0: మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: మరి ఏ పాట వినిపించమంటారు?
1: ఇంటింటి రామాయణం సార్. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేవి హాయిగా అనే పాట సార్.
0: ప్రతి ఇంట్లోనే రామాయణం ఉంటుంది.
1: ఇంటింటి రామాయణం సార్.
0: అదే, రామాయణం లేని ఇల్లు లేదు కదా. ఉందా?
1: యాదో ఉద్యోగం ఉందా లేదు సార్ మనకి?
0: ఇంటింటి రామాయణమా?
1: అవును సార్.
0: ఏ పాట?

0: కావాలి?
1: మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగానే పాట సార్.
0: సరే, పాట వినకుండా ఈ రేయినంత హాయిగా గడపండి. మరి పుల్లన్న గారు, పాట వస్తుంది, విందామా?
1: అంతే కదా సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు,
1: వర్షం
0: నమస్తే.
1: వస్తుంది సార్? అడ
0: వర్షం లేదు, మాడ మూసుకొనింది.
1: సార్ ఇక్కడ అప్పుడే 1 అవర్ అయ్యి సార్, వస్తుంది, బాగా వస్తుంది.
0: మీ సన్నపూర్లో బాగా వర్షం వస్తూ ఉందా?
1: అవును సార్, 5 గంటలకు మొదలయ్యి సార్.
0: సంతోషము, ఎక్కడో చోట వర్షం పడితే మేలు కదా.
1: అంతే కదా.
0: ఓకే, పాట వస్తుంది, వినండి మరి. థ్యాంక్
1: ఓకే,
0: యూ,
1: నమస్తే సార్.
0: నమస్తే.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవి జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ అమర్జీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామీణ ప్రాంతాలకు 3 కోట్ల 30 లక్షల మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: 90 లక్షల ఇళ్లు, 48 వేల గ్రామాలు, 3 కోట్ల 30 వేల మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమర్జీవి జలధార లక్ష్యమన్నారు. 30,136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమర్జీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగెన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం

0: శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ
1: कई दशकों से आतंक को झेलता आया है, अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग अलग नहीं माने, वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है।
0: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటిరావు కుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77.29 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
7: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ జె ఓబులప్ప బృందం వారిచే భజన గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్లో భాగంగా వేపపూత పూసిన యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి బుక్రాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసి నటరాజు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కారణం మా కార్యక్రమాలు.

ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజనిలో శ్రీ ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ 6 భాగం వింటారు. 6:30 శ్రీ ఎంకే కృష్ణారావు వినిపించిన వినదగు మాట, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోమందేపల్లి పశు వైద్య అధికారిని డాక్టర్ కె హేమలత గారు అందించే వివరాలు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స డాక్టర్ వై మాధవ్ గారు అందించే వివరాలు, అనంతరం రసనీ కుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 తెలుగులో ఆంగ్లంలో వార్త ప్రసారం, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ రచన పివివి వరప్రసాద్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆర్ హిమప్రియరెడ్డి, ఆర్ భవ్యప్రియరెడ్డి గారులతో పరిచయం, పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి ఈ వారం అతిథి శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం లెక్చరర్ డాక్టర్ బి లవకుమార్, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి, 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, 8:15 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు, 8:45 కాంతి కాలుష్యం రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

0: ఇంతకీ అసలు సంగతేమిటి?
1: ఇంటి గుట్టు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి పాడిన పాట విన్నారు. జరిగిన కథ చిత్రం నుండి.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంటి
1: జైలు పక్షి చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

జనని జన్మభూమి చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత పాట

ఇంటింటి రామాయణం చిత్రం కోసం వేటూరి స్వర రచనకు రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం విన్నాం. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

టిఆర్ జయదేవ్ పాడిన లలిత గీతం విన్నారు. సాహిత్యం రొక్కం కామేశ్వరరావు, సంగీతం కెఎస్ చంద్రశేఖర్. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ధి పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా

సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం, క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా, సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

0: కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల రెండు రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఓబులప్ప బృందం వారి భజన గీతాలు వింటారు.

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఓబులప్ప బృందం వారిచే భజన గీతాలు విన్నారు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి స్వచ్ఛభారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మా గాంధీగారు కన్న స్వచ్ఛభారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్2 ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది.

0: పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELBలు ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELBల్లోను 7,958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79,800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3 శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడడానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,565 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050. వచ్చే 2027 మార్చి 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేకపోతే టమోటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టెలు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్ఎస్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళంతట వాళ్ళు ఓన్గా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు, లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం, మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకునే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్ దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని

0: దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, స్వచ్ఛత తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్ళీ కింద వేసేవేయాలి, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
1: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతిపెద్ద

0: సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛభారత్ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు, ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం వింటారు.
1: అందరికీ నమస్కారం. చాలామంది రైతు సోదరులు వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో యూరియా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పంట సీజన్లో రైతులు లక్షల టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి యూరియా అనేది వేపపూత పూసిన యూరియా రూపంలోనే దొరుకుతుంది. దీన్నే నీమ్ కోటెడ్ యూరియా అని కూడా అంటారు. దీన్నే వేపపూత పూసిన యూరియా అని కూడా తెలుగులో అంటారు. మరి ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవుతుంది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని వాడడం వల్ల వ్యవసాయంలో రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో సాయిల్ సైన్స్ సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కేసీ నటరాజ్ గారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏమంటారు?
2: నీమ్ కోటెడ్ యూరియాను తెలుగులో వేపపూత పూసిన యూరియా అని పిలుస్తారు. అంటే సాధారణ యూరియా గుళికలకు వేప నూనె లేదా వేప గింజల పొడిని పైపూతగా పూయడం ద్వారా తయారు చేసిన యూరియాని వేపపూత పూసిన యూరియా అంటారు. నీమ్ కోటెడ్ యూరియాని ఇంగ్లీష్లో పిలుస్తారని చెప్పాను. అయితే ఇది మన భారతదేశ వ్యవసాయ రంగంలో వినియోగం అవుతున్న నత్రజని ఎరువులలో దాదాపుగా 80 నుంచి 90% యూరియానే వాడకంలో ఉంది. ఇతర దేశాల్లో అమ్మోనియా ద్రావకం, అమ్మోనియా సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ మొదలైనవి వాడకం వల్ల కాస్త యూరియా వాడకం తక్కువ అని చెప్పాలి. అయితే యూరియా అనేది నత్రజని అందించే ఎరువుల్లో ప్రాథమిక నత్రజనిగా, నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీనివల్ల

0: వల్ల ఎంతో విలువైన ఎరువులు వృధా కావడమే కాక భూసారం క్రమంగా తగ్గిపోయి జలం వాయు కాలుష్యాలకు దారితీస్తుంది.
1: సార్ నటరాజ్ గారు, ఈ వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమంటారు?
0: వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గల అజాది రక్తం పదార్థం దాదాపు 600 రకాల చీడలను నిరోధించే శక్తి కలిగి ఉంది. అలాగే పంటలకు ఏదో విధంగా ఉపయుక్తం అయిన పనులు చేసే పశు పక్షాదులు, చేపలు, తేనెటీగలు, గద్దలు వంటి వాటికి ఎలాంటి హానికారి కాదు. మానవాళికి కూడా ఇది క్షేమకరమే.
1: అంటే ఇది ఎలాంటి హాని చేయదంటారు?
0: ఖచ్చితంగా చేయదు. అది ఎప్పుడైనా మానవాళికి ఉపయోగకరమే వేప అనేది. అటువంటి ఈ అజాది రక్టిన్ పదార్థం నత్రజని వేగంగా నైట్రిఫికేషన్ అయ్యే చర్యను మందగించేలా చేస్తుంది. యూరియా గుళికలపై దీన్ని పూతగా చేయడం ద్వారా యూరియా తద్వారా నత్రజని వినియోగాన్ని నియంత్రించి దాన్ని ఆదా చేయవచ్చు అనే అంశంపై ప్రయోగాలకు దారితీసింది. తద్వారా ICR భారత వ్యవసాయ పరిశోధన మండలి ICRలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల సుదీర్ఘంగా పరిశోధనల తర్వాత వేప పూత పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.
1: అంటే చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే బయటకు వచ్చింది అంటారు?
0: అవునండి. రైతులకు ప్రతి ఒక్క టెక్నాలజీ కానీ ఎరువును కానీ అందించకముందు మన పరిశోధనా స్థానాల్లో సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది.
1: సరే నటరాజ్ గారు, ఇప్పుడు వేప పూత పూసిన యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమంటారు?
0: ఈ వేప పూత పూసిన యూరియా వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా యూరియాలోని నత్రజని మొక్కలకు క్రమంగా నిదానంగా అందుతుంది. అంటే పంట కీలక దశలో మొక్కకు కావలసినంత నత్రజని అందుబాటులోకి వస్తుంది.
1: సరే సార్ నటరాజ్ గారు, ఈ తెగుళ్ళు తర్వాత చాలా వస్తూ ఉంటాయి పంటలకు సంబంధించి. ఏదైతే మనం నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామో, వేప పూత పూసిన యూరియా, ఇది తెగుళ్ల నివారణకు ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: నీమ్ కోటెడ్ యూరియా తెగుళ్ల నివారణకు కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఎలాగంటే వేపలో సహజ సిద్ధమైన కీటక నివారణ గుణాలు ఉండటం వల్ల ఇది పంటకు కొంతవరకు తెగుళ్ళు మరియు పురుగుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా యూరియా వృధా కాకుండా భూగర్భ జలాలు మరియు పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రైతులు దాదాపుగా యూరియాను సిఫారసు చేసిన మొత్తాదు కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు ఇక 45 కేజీల ఒక బస్తా యూరియా ఒక ఎకరాకి సిఫారసు ఉంటే రైతులు 1.5 బస్తా కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక బస్తా సిఫారసు ఉంటే వాళ్ళు 1.5 బస్తా వాడతారు.
1: ఎందుకంటే తొందరగా పంటలు వస్తాయి.
0: అవును, యూరియా వేసిన వెంటనే పంట పచ్చగా మారుతుంది, కళకళలాడుతుంది, బాగుంటుంది కదా అని
1: ఆ ఉద్దేశంతో
0: ఎక్కువగా వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తంలో దేశం మొత్తంలో యూరియా 2 నుండి 2.5 లక్షల మెట్రిక్ టన్ అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో వ్యవసాయానికి. అయితే ఈ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ప్రతి సంవత్సరం 3.5 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో యూరియా వాడకాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి దేశవ్యాప్తంగా నీమ్ కోటెడ్ యూరియా తప్పనిసరి చేసింది. సాధారణ యూరియాతో పోలిస్తే వేప పూత పూసిన యూరియా మొక్కలకు నెమ్మదిగా సమర్థవంతంగా అందుతుంది. అందువల్ల సాధారణ యూరియా కంటే 5 నుంచి 10% వరకు తక్కువగా వాడినా సరిపోతుంది.
1: సాధారణం కంటే తక్కువ వాడితే కూడా ఉపయోగపడుతుంది.
0: ఒక 5% నుంచి 10%, ఎందుకంటే అది క్రమంగా నిదానంగా నత్రజని విడుదలవుతుంది, మొక్కకి అందుబాటులో ఉంటుంది, వేస్టేజ్ ఉండదు. అందువలన 5% 10% తక్కువ వాడినా కూడా సరిపోతుంది. అదేవిధంగా వేప పూత పూసిన యూరియాను నేల స్వభావం, వివిధ రకాల పంటలు, పంట రకాన్ని బట్టి సరైన పద్ధతిలో వాడినట్లయితే నత్రజని మొక్కకు అందడం మరింత మెరుగుపడుతుంది. ఉదాహరణకు వరిలో 1 ఎకరాకు 80 నుంచి 100 కేజీలు సిఫారసు అయితే నీమ్ కోటెడ్ యూరియాను పంట కాలంలో దుక్కిలో లేదా నాటిన 1 వారంలో ఒకసారి పిలుకలు తొడిగే దశలో

25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి, చిరుపొట్ట దశలో అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, ఈ విధంలో 3 విడతలుగా వేసుకుంటే నత్రజని అందడం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అయితే 2 నుంచి 3 విడతలుగా విత్తే సమయంలో, మోకాల లోతు దశలో మరియు పూత పూసే దశకు ముందు వేసుకోవాలి. ఈ విధంగా వేప పూత పూసిన యూరియాను వాడినప్పుడు వివిధ పంటల దిగుబడిలో దాదాపు 30 నుంచి 40% వరకు దిగుబడి పెరిగినట్లు

0: 16.8% దిగుబడి పెరిగింది. మరియు చెరుకులో అయితే అత్యధికంగా 17.5% దిగుబడి పెరిగినట్లు వివిధ పరిశోధనల్లో మనకు తేలింది. ఈ విధంగా వేప పూత పూసిన యూరియా వినియోగించడం ద్వారా మొత్తానికి 30 నుంచి 40% వరకు అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చు. దాంతోపాటు దాదాపు 50% నత్రజని వృధాగా పోవడం తగ్గించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ రైతులకు.
1: దిగుబడితో పాటు వృధాను కూడా తగ్గించు,
0: వృధాను 50% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడం వల్ల నత్రజని ఎరువుల కొరతను అరికట్టడం జరిగింది. అదేవిధంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు అవుతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొదుపు చేయడం జరిగింది. ఇవన్నీ నీమ్ కోటెడ్ యూరియా ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలుగా గమనించవచ్చు.
1: సరే నటరాజు గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూత పూసిన యూరియాను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇది ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో తయారు చేయబడుతుంది. అది ఎలాగంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న వేపర్ నూనెలు యూరియా గుళికల మీద ఒక పొరంలా పూతను పూసి నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తారు. ఈ విధానంపై దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పరిశోధనలో ICR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి మరియు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తారు. దీంట్లో రైతుల పాత్ర అంతగా ఉండదు. ఒకసారి తయారైన తర్వాత వివిధ ప్రయోగశాలల్లో తరచూ పరీక్షించి నీమ్ కోటెడ్ గుళికల్లో గల నీమ్ ఆయిల్ శాతం కనీసం 350 PPM పార్ట్స్ పర్ మిలియన్ అంటారు, 350 PPM ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తయారైన నీమ్ కోటెడ్ యూరియాను ప్రత్యేక ఆకారం గల HDPE పాలిథిన్ సంచుల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తారు. ఈ నీమ్ కోటెడ్ యూరియా అంటే చక్కటి గోధుమ వర్ణం ఉండాలని, గాఢమైన వేప నూనె వాసన ఉండాలని అపోహలున్నాయి. యూరియా గుళికల్లో అయితే ఆయిల్ శాతం 350 PPM కనీసంగా ఉండటం అనేది ముఖ్యమని మన రైతులు గమనించాలి.
1: అంటే ఖచ్చితంగా 350 PPM ఉండాలి.
0: ఉండాలి, అది ఒక నాణ్యతకు పరిమాణం.
1: సరే డాక్టర్ కేసీ నటరాజు గారు, నీమ్ కోటెడ్ యూరియాతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
0: నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రయోజనాలు కలిగింది నీమ్ కోటెడ్ యూరియా. ఈ యూరియాలోని నత్రజని నైట్రిఫికేషన్ అనే ఒక చర్య త్వరిత చర్యను మందగించేలా చేసి నత్రజనిని సరైన మోతాదులో పంటకు తగిన సమయమంతా అందేలా చేసి మొక్కకు పోషకాలని అందిస్తుంది. ఈ విధంగా వ్యర్థాన్ని తగ్గించి పొదుపు చేయడం జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా సరైన పద్ధతిలో రైతులు వాడినట్లయితే వివిధ పంటల్లో దిగుబడి దాదాపుగా 30 నుంచి 40% పెంచే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 50% యూరియా వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా 2 మిలియన్ టన్నుల యూరియా వాడకాన్ని మరియు ఉత్పత్తిని భారత ప్రభుత్వం తగ్గించి తద్వారా 1000 కోట్ల పెట్టుబడిని ఆదా చేయొచ్చు. జలవనరులు, వాయు, నేల మొత్తానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. యూరియా ఇతరత్ర వాడకాల్లో ముఖ్యంగా పాలు పదార్థాలు, ఇటువంటి పదార్థాల కల్తీ వంటి చెడ్డ పనులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దానికి తోడుగా ఎక్కువ కాలం గోదాముల్లో ఉన్న యూరియా గుళికలు గడ్డగట్టి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే గోదాముల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టేస్తే యూరియా గడ్డగట్టిపోతుంది. ఇదే నీమ్ కోటెడ్ యూరియా అయితే అంతగా వేస్టేజ్ కాకుండా ఆ విధంగా కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా యూరియా యొక్క వ్యర్థాన్ని తగ్గించి దాన్ని దుర్వినియోగాన్ని అరికట్టి మొక్కలకు ఎక్కువ రోజుల పాటు సమర్థంగా పోషకాలని అందుబాటులో ఉంచి భూగర్భ జలాలు కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుల ఆర్థిక స్తోమతకు అందే స్థాయిలో, అంటే మీరు చూడొచ్చు నీమ్ కోటెడ్ యూరియా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఎక్కువ అధిక ధరం ఏం లేదు. అది కూడా ఇంతకు ముందున్న యూరియా ధర రూపంలో ఉన్నాయి. దాదాపుగా 270 రూపాయలలోనే 45 కేజీల బస్తా దొరుకుతుంది.
1: అంటే సాధారణ యూరియా మాదిరిగా దొరుకుతుంది.
0: దొరుకుతుంది అంతే,
1: దానికే కాస్ట్లోనే,
0: అంతే కాస్ట్లోనే దొరుకుతుంది, అదే ధరలోనే ఉంటుంది. కాబట్టి రైతులకు ఆర్థిక స్తోమతకి అందే స్థాయిలోనే ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.

0: ఈ నియంకోటోడ్ యూరియా వేపపూత పూసిన యూరియా వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ రైతుల అభివృద్ధి, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, అంటే వేపపూత పూసిన యూరియా ఏ విధంగా తయారవుతుంది, దానివల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నీమ్ కోటెడ్ యూరియా వల్ల రైతులతో పాటు పర్యావరణానికి ఏ విధంగా లాభం కలుగుతుంది, దీన్ని వాడితే పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు రైతు సోదరులు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా
1: This is the 21st century. We are youth. Youth chose life's path and helps for our growth. Handle it smooth.

జయం మనదేరా చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానం విన్నాం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

జయభేరి చిత్రం కోసం ఘంటసాల గానం విన్నాం. సాహిత్యం మల్లాది, సంగీతం పెండియాల. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. చివరిగా

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట జై చిరంజీవ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రగానం వింటున్నారు. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణి శర్మ. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాసయోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. వార్తల వివరాలు. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్, స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చట్రమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో $100 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
2: $100 బిలియన్ का इन्वेस्टमेंट और 10 लाख डायरेक्ट जॉब के लक्ष्यों को साकार करेंगे और दोनों देशों के बीच इन्वेस्टमेंट को और सुगम बनाने के लिए कई महत्वपूर्ण निर्णय लिए हैं. इससे भारत के एग्रीकल्चर, फार्मा, टेक्सटाइल और इंजीनियरिंग गुड्स की स्विट्जरलैंड में निर्यात बढ़ेगी और साथ साथ भारत के बायोटेक, लाइफ साइंसेज, बैंकिंग और सस्टेनेबिलिटी जैसे महत्वपूर्ण क्षेत्रों में हम नए स्विस इन्वेस्टमेंट को आकर्षित करेंगे.
1: పెన్షన్ దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో ఆయన ప్రసంగిస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలి. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన

0: రక్షా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు, ప్రపంచ జీడిపిలో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ధి అనేవి రెండు వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఇటీవలి కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు గ్రామాలను పచ్చగా పరిశుభ్రంగా సుస్థిరంగా నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సిఈసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సిఈసి మరో 2 ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జయశంకర్ తెలియజేశారు.
1: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any relationship, it is refreshed, it undergoes a change. So it is very much more today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there is space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
0: భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు, పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమ్ ఎడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన, పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
2: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बना

0: का లక్ష్య తయ కియా హై.
1: సంచార్ సాథి పోర్టల్ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,557 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడగా చిత్రగీతం విందాం.

జేబుదొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా

దిల్తో పాగల్ హై చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ గానం విన్నాం. సాహిత్యం ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

విన్న పాట పడోసన్. చిత్రం కోసం కిషోర్ కుమార్ గానం విన్నాం. సాహిత్యం రాజేంద్ర సింగ్, సంగీతం ఆర్డి బర్మన్. చివరిగా

చిత్ర జగత్ కార్యక్రమంలో చివరిగా విన్న పాట సిల్సిల. చిత్రం కోసం అమితాబ్ బచ్చన్ బృందం గానం విన్నాం. ఈ పాటకు సాహిత్యం హరివంశరాయ్ బచ్చన్, సంగీతం శివ్ హరి.

జస్టిస్ చౌదరి చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత

జానీ చిత్రం కోసం, హరిహరన్ నందిత గానం విన్నాం, సంగీతం రమణ గోగుల. చివరిగా

0: చిత్రసీమలో చివరిగా వింటున్న పాట కలసిన మనసులు. చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం వింటున్నాం. సాహిత్యం దేవులపల్లి, సంగీతం మాస్టర్ వేణు. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి సిస్ట్లా శారద గారి గాత్ర కచేరి వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయ, నాటరాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు గారి రచనా.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్క్లా శారద గారి గాత్ర కచేరి వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు దేవీ బ్రోవ సమయమిదే, చింతామణి రాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి గారి రచన.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి సిష్ట్లా శారద గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు రచించి గానం చేసిన సుందరకాండ 6వ భాగం వింటారు. 6:30 శ్రీ ఎంకే కృష్ణారావు వినిపించిన వినదగ్గుమాట, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్షాకాలంలో జీవాల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సోమందేపల్లి పశు వైద్య అధికారిని డాక్టర్ కె హేమలత గారు అందించే వివరాలు. 6:50 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వెన్నెముక శస్త్రచికిత్స గురించి డాక్టర్ వై మాధవ్ గారు అందించే వివరాలు. అనంతరం రసనీకుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన పివివి వరప్రసాద్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆర్ హిమప్రియారెడ్డి, ఆర్ భవ్యప్రియారెడ్డి గారులతో పరిచయం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం అతిథి డాక్టర్ బి లవకుమార్. కేంద్రీయ విశ్వవిద్యాలయం లెక్చరర్. 10:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి. 7:45 వికసిత్ భారత్. 8:00 దార్శనిక భారత్. 8:15 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:45 కాంతి కాలుష్యం రూపకం నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 హరికథ కాలక్షేపం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని